0: The abiding principle is peace. All the attributes of the divinity is full of awareness. That is non-dual, supreme bliss, which happens to be the truth, awareness, joy and beauty.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Vaijnanik Shastram Nandukani, Dharmik Shastram Nandukani, Adhyatmik Shastram Nandukani, Ekkada Chuchina Kudanu, Panchendriya Shastram Anetuvanti Dantlo, Yematramo Kanipinchatam Ledu.
0: You may look into the field of science, ethics, spiritual science, whatsoever, you don't find the nature of the five senses clearly explained.
1: Prati manavudu anandamunu anubhavinchalani enniyo vidhamainatundi sadhana salputunnadu.
0: Every man aspires to be blissful and follows so many spiritual paths.
1: Anandam ekkada labhyamavuno gurtinchadanikai ప్రపంచమంతా సంచరిస్తున్నాడు.
0: Man has been going round the world in search of the bliss he wants to enjoy.
1: పెద్దలను దర్శిస్తున్నాడు.
0: He meets the noble souls.
1: గ్రంథములను పఠిస్తున్నాడు.
0: He goes through sacred texts.
1: ఎన్నో చేస్తున్నాడు.
0: He does so many spiritual endeavors.
1: కానీ ఈ ఆనందము ఎక్కడ లభ్యమవును అనేటువంటిది గుర్తించలేకపోతున్నాడు.
0: Yet he is not able to know where the bliss is available.
1: వెతికి వెతికి బుద్ధుడు కట్టగడపడికి విసుగుంది తన ముక్కద్దాలు తన ముక్కు పైన పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికినట్టుగా వెతికి తిన్నాను. ఇది చాలా పొరపాటు. భగవంతుడు ఇందులో అందులో ఎక్కడా లేడు. తన ఎందే ఉన్నాడని సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: బుద్ధ కుడ్ రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ ఆఫ్ కంటిన్యూస్ సర్చ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ దట్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్.
1: ఆనందము తన స్వరూపమేని గుర్తించుకోలేకపోయాడు.
0: మ్యాన్ కుడ్ నాట్ రియలైజ్ that is the embodiment of bliss.
1: Anandamu baita prapanchamlo labhinchulani enniyo vidhamula sadhanalu salipadu.
0: Man has undertaken spiritual pursuits with the feeling that bliss is outside.
1: Kani kanipinchetvanti aanandamu vinipinchetvanti aanandamu kevalamu bahyamainatvantidi. నిజానందము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఆల్ దట్ యు హియర్ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్ హ్యాపీనెస్. ద ట్రూ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యు.
1: ప్రతి మానవులకు పంచేంద్రియములు ప్రధానమైనటువంటి ఆదర్శములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ ద వెరీ ఐడియల్స్ టు ఎవ్రీ మ్యాన్.
1: మొదటిది భూమండలం.
0: ద ఫస్ట్ ఇస్ ఎర్త్లీ ప్లేన్.
1: ఈ భూమి యొక్క స్వరూపము ఇట్టిది అట్టిదని వర్ణించలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ నార్ నారేట్ ది ఎంటైర్ ఇన్ టోటల్ ది నేచర్ ఆఫ్ ఎర్త్.
1: ఈ మొదటి భూతము నుండి భగవంతుడు ఒక స్వరూపాన్ని ధరించి అతి లీనంగా నిలిచిస్తున్నాడు.
0: గాడ్ హ్యాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ ఇన్ ఎ హిడెన్ నాన్ అపరెంట్ వే.
1: ఇందులో భగవంతుడు ఏ స్వరూపాన్ని ధరించాడు.
0: ఇన్ వాట్ ఎగ్జాక్ట్ ఫార్మ్ ఈజ్ హీ దేర్ ఇన్ ఎర్త్.
1: తను గుర్తించుకోలేకపోయాడు.
0: దిస్ ఫ్యాక్టర్ కుడ్ నాట్ బీ నోన్.
1: ఈ ప్రకృతి యందు భగవంతుడు ఏకస్వరూపుడై నిలిచి ఉన్నాడు.
0: God is one in this entire nature, universe.
1: Adiye nijamainatvanti okka swarupam.
0: That is the true form.
1: Sat chit anandam.
0: The three attributes, sat chit ananda.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సర్వుల యందు కూడాను ఇవిడి ఉన్నది.
0: బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ సత్ చిత్ ఆనంద ఆర్ ఇన్ ఎవ్రీవన్.
1: రెండవది ఈ ప్రకృతి యందు భద్యభూతములో కనిపించేటువంటిది జలము.
0: ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ వాటర్.
1: ఈ జలమునందు భగవంతుడు ఓంకార స్వరూపుడై ఉన్నాడు.
0: హియర్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఓంకార్ ద ప్రైమల్ సౌండ్.
1: మూడవది అగ్ని.
0: థర్డ్ ఇస్ ఫైర్.
1: ఈ అగ్ని అనేటువంటిది ప్రత్యక్షమైనటువంటిదిగా గోచరించినప్పటికీ
0: దో ఇట్ ఇస్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్
1: అగోచరమైనటువంటి ఒక స్వరూపము అంతర్లీనమై ఉన్నది.
0: దేర్ లైస్ బియాండ్ ద హిడెన్ ఫార్మ్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: అది ఏ జాగ్రత్ అనేటువంటి స్వరూపం.
0: దట్ ఈస్ జాగ్రత్ ఆర్ వేకింగ్ స్టేట్.
1: అది ఏ తస్మై జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: బీ కేర్ఫుల్ వాచ్ఫుల్ ఆఫ్ ది వేకింగ్ స్టేట్.
1: నాలుగవది
0: ద ఫోర్త్
1: కేవలము ఒక విధంగా విచారిస్తే వాయువు.
0: ది ఎయిర్.
1: ఈ వాయువు భగవత్ స్వరూపం అన్నారు.
0: ఎయిర్ ఇస్ గాడ్ డివైన్.
1: వాయువు వేరు ప్రాణం వేరు.
0: ది ఎయిర్ అండ్ లైఫ్ ఆర్ డిఫరెంట్.
1: వాయువు అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములే వాయువు.
0: ది ఎయిర్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం నుండి కూడాను ప్రాణమే లేకుండినా అది ప్రయోజనం లేదు.
0: దేర్ మైట్ బి ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. Without life, it is useless.
1: కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములు కాక ప్రాణస్వరూపుడై భగవంతుడు నాలుగవ ఆకారం ధరించి ఉన్నాడు.
0: Apart from respiratory breathing process, God is present in the form of life principle.
1: ఇంకా ఐదవది.
0: The fifth.
1: ఐదవది ఆకాశము.
0: The space, ether.
1: ఈ ఆకాశమునందు ఓంకార స్వరూపుడై ఉన్నాడు.
0: We find God in the form of sound in space.
1: కనుకనే పంచభూతములు ఎందుకొను పంచ ఆకార స్వరూపమును ధరించి ఉండటం చేత భగవంతుడు ఈశా వాస్యం విదం జగత్ అన్నాడు.
0: God is present in all these five elements, and so it is declared that God is everywhere.
1: భగవంతుడు లేనటువంటి ప్రదేశమే లేదు.
0: There is no place where there is no God.
1: సర్వత పాణిపాదం.
0: From top
1: to సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిశ్చతి.
0: God is present everywhere. All heads are his, all hands are his, all eyes are his, all ears are his.
1: కనుక భగవంతుడు లేని స్థానమే లేదు.
0: So there is no place where there is no God.
1: కానీ ఇట్టు సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు ఎందుకు కనిపించడం లేదు?
0: Why is it that we are not able to see God, though He is everywhere?
1: ఎక్కడెక్కడ జలం ఉండునో అక్కడంతా కూడాను ప్రతిబింబం కనిపిస్తుంది.
0: Wherever you find water, you will find reflection there.
1: సముద్రం ఉన్నది.
0: There is an ocean.
1: సముద్రంలో సూర్యుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You find the sun's reflection.
1: కానీ
0: But
1: ఆ ప్రతిబింబము సుస్థిరమైనదిగా కనిపించదు.
0: That reflection doesn't appear to be steady.
1: చలించినట్టుగా కనిపిస్తుంది.
0: ఇట్ సీమ్స్ టు బి వేవరింగ్.
1: ఇది భగవత్ స్వరూపం అయినప్పటికీ సుస్థిరమైనటువంటిది కాదు.
0: దో ఇట్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్ ఇట్ ఇస్ నాట్. వై ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ గాడ్ దో ఇస్ ఎవ్రీవేర్.
1: ఎక్కడెక్కడ జలం ఉండునో అక్కడ అంతా కూడాను ప్రతిబింబం కనిపిస్తుంది.

0: Though it is essentially divine, it is not the steady form.
1: అదే విధముగానే ప్రతి జీవి యందు ప్రతి వ్యక్తి యందు ప్రతి శ్వాస యందు కూడాను దైవత్వం ఉన్నది.
0: Likewise, in every being, in every individual, in every breath.
1: కానీ తాను చూడలేకపోతున్నానంటే దీనికి కారణం ఏమిటి?
0: Why is it that you are not able to
1: తన మనో చంచలమే దీనికి మూల కారణం.
0: The wavering mind is the cause.
1: స్థిరచిత్తం లేక
0: we don't have steady mind.
1: చంచలమైనటువంటి భావంతో
0: with all the unsteady thoughts.
1: మనస్సును కుదుర్చుకోలేక
0: without concentration of the mind.
1: అయోమయమైన స్థితిలో ఉండటం చేత దైవము కానరాడు.
0: We are in a confused state. So we are not able to see God.
1: Not only confusion, depression.
0: Not only confusion, depression also.
1: ఈ రెండింటి యొక్క ఏకమ చేతనే మానవత్వము చంచలంగా రూపొందుతూ ఉంది.
0: The depression and confusion is responsible for the wayward nature of the mind.
1: కనుక నిశ్చలత్వం మనం చేసుకోవాలి.
0: So we should make our mind steady.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. మనస్సు చాలా చంచలమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ సో వేవరింగ్ ఇన్ ఇట్స్ వెరీ బేసిక్ నేచర్.
1: ఈ మనస్సునందు చంచలత్వం లేకుండా చూసుకోవటమే మానవుని యొక్క సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎంఫసైజెస్ ద నీడ్ టు హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మైండ్.
1: కనుక ఏ ధ్యానము ఏ జపము ఏ యోగము ఇది చేసి ప్రయోజనం లేదు.
0: అండ్ హెన్స్ spiritual practices such as meditation, penance, chanting are useless.
1: పంచభూతములు శబ్ద స్పర్శ రూప రస గంధములు.
0: The five elements are present in man experienced by five senses.
1: ఈ పంచభూతములను మనం వశం గావించుకున్న దైవం అక్కడే సాక్షాత్కరిస్తాడు.
0: Then once we have total control over these five senses, you can experience divinity.
1: ఎక్కడో ధ్యానం చేయాలని పోరక్కర్లేదు.
0: You don't need to go that far.
1: భగవంతుడు మీ వెంటనే మీ జంటనే మీ ఇంటనే మీ కంటనే ఉండారు.
0: గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: ఇలాంటి సర్వవ్యాపమైనటువంటి ఒక దైవత్వాన్ని ఏ రీతిగా చూడటం?
0: హౌ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్.
1: మన హృదయపీఠం నందే అచంచలంగా ఉండేప్పటికీ మానవుడు దాన్ని చెల్లింపు చేసుకుంటున్నాడు.
0: Though God has installed himself in the altar of human heart, yet man is not able to see him.
1: కారణం
0: reason
1: ఈ యొక్క కోరికల యొక్క ప్రభావమే.
0: The reason is the desire and its effect.
1: మానవునికి మితిమీరినటువంటి ఆశలు పుడుతున్నాయి.
0: Man has limitless desires today.
1: ఈ ఆశల యొక్క దోషమే మానవుని ఇంత చంచలత్వంగా మారుస్తుండాలి.
0: It's only the desires. The mistake lies with the desire. That is the cause for wavering mind.
1: ఈ విధమైనటువంటి డిజైర్స్ మనం కంట్రోల్ చేస్తే అంత నిశ్చలమైన ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: Then once we exercise ceiling on desire, we'll be able to experience God.
1: కనుకని ఈనాడు మనము కొన్ని డిజైర్స్ ను కంట్రోల్ చేయాలి.
0: So we have to control our desires today.
1: Ceiling on desires అని.
0: Ceiling on desires.
1: అది కంట్రోల్ చేసినప్పుడే దైవం మనకు వెంటనే జంటనే ఉంటాడు.
0: Then once we have ceiling on desire, you will experience God with you, in you.
1: పిచ్చి పిచ్చి ఆశలనంతా మనం పెంచుకోకూడదు.
0: We have foolish aspirations.
1: ఇంతే కాక ఇతరుల యొక్క మాటలను కూడా మనము పరిహసించేటట్టుగా భావించకూడదు.
0: We should not go by the words of others.
1: కొన్ని దుర్భావములు మాట్లాడతారు.
0: Some people speak with all
1: దుశ్చింతనలు పలుకుతారు.
0: Bad thoughts.
1: వీటిని మనం లెక్కనే చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దేమ్.
1: కట్టగడపడికి బుద్ధుడు దీన్ని నిర్ణయం చేసుకున్నాడు.
0: దిస్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ ఆఫ్ బుద్ధ.
1: ఈ నిర్ణయం లోపల మొట్టమొదటి తన యందు ఉన్నటువంటి యొక్క పంచభూతములు తాను అరికట్టాలి.
0: హి ఫస్ట్ డిసైడెడ్ టు కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్.
1: మొట్టమొదటి దృష్టిని మనం కంట్రోల్ చేయాలి.
0: ఫస్ట్ ద విజన్ అవుట్లుక్స్ మస్ట్ బి కంట్రోల్
1: సమ్యక్ దృష్టి.
0: One should have good looks.
1: Samyak sevanamu.
0: Good audition.
1: Samyak walk.
0: Good talk.
1: Samyak bhavamu.
0: Good thought.
1: Samyak chintanam.
0: And good action.
1: Mottamota manamu manchi drushtini penchukovali.
0: So we should have good vision, good looks.
1: Anavasaramainatundi pichchi pichchi buddhulanta manam penchukokoddu.
0: We should not have any perverted mind.
1: Ee naati manavudu ee drushtyamunu control cheyakunda povadaniki moola karanamu

0: reason why man is not able to control.
1: ఆధునిక యుగమునందు ఆవిర్భవించినటువంటి ఈ సినిమాలు, టెలివిజన్లు, టెలివిజన్లు ఇదంతా వచ్చి మానవుని మనసును పాడు చేసి పెడుతున్నాయి.
0: The modern mind is completely spoiled by cinemas and TV, and so he is not able to control his outlook.
1: మంచి దృశ్యములే మనకు కనిపించడం లేదు.
0: We don't have good scene at all.
1: తద్వారా మంచి శ్రవణం కూడా ఉండటం లేదు.
0: And so he is not able to listen to good things.
1: ఈ విధంగా మానవుడు తన బుద్ధిని తానే పాడు చేసుకుంటున్నాడు.
0: Like this man is spoiling his own mind.
1: తన మనోభావం తాను చంచలత్వంగా మార్చుకుంటున్నాడు.
0: He's making his very thought wavering, unsteady.
1: కనుకనే మానవత్వము ఒక దానవత్వంగా మారిపోతుండాలి.
0: మానవత్వ, హ్యూమన్ లైఫ్ హెస్ బికమ్ దానవత్వ, డెమోనిక్,
1: పశుత్వంగా మారిపోతుండాలి.
0: ఇట్ హెస్ బికమ్ పశుత్వ, యానిమాలిటీ.
1: ఈ దృశ్యమును పురస్కరించుకుని తన యొక్క శ్రవణం కూడాను చాలా పశుబిందంగా మారుతుండాలి.
0: యాజ్ హెస్ నో గుడ్ లుక్స్, నేచురలీ దట్ లీడ్స్ టు bad listening.
1: Anaga pashigunamulu tamallo praveshistunnayi.
0: Meaning animal qualities are finding place in our life.
1: Ye thought vachinappudiki animal kulanu kontha season reason untadi kani manavuniki no season no reason.
0: Animal has a reason and season but not man.
1: Animal kante kuda heenamaipothunnadu manavudu.
0: Man has become much worse than an animal.
1: Daya prema sahanamu sanubhuti అన్నటువంటి యొక్క మానవతా గుణములు అంతర్ధానమైపోతున్నాయి.
0: హ్యూమన్ క్వాలిటీస్ సచ్ అస్ కంపాషన్ ఫర్ బేరన్స్, టాలరెన్స్ ఆర్ మిస్సింగ్.
1: మానవుడు నకసిక పర్యంతం కూడాను నిశ్చింతలుగా ఉండవలసిన వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ వరీ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఈ థాట్స్ కు అవకాశమే రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
1: ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాం.
0: దీస్ థింగ్స్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్. మనము కొన్ని మంచి అభ్యాసమును మనం పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ కల్టివేట్, వీ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ అభ్యాసముల చేతనే మనకు మనశ్శాంతి లభిస్తుంది.
0: బై ప్రాక్టీస్ వీ కెన్ ఎర్న్ మెంటల్ పీస్.
1: ఈ మనశ్శాంతి వల్లనే సచ్చింతన మనలో ఆవిర్భవిస్తాయి.
0: మెంటల్ పీస్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
1: కనుకనే మనస్సు మనస్వాధీనంలో ఉన్నది కానీ మనస్సు స్వాధీనంలో మనిషి లేడు.
0: సో మ్యాన్ మస్ట్ బి ది మాస్టర్ ది మైండ్. ద మైండ్ షుడ్ నాట్ టేక్ కంట్రోల్ ఓవర్ మ్యాన్.
1: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: కనుకనే నీవు మాస్టర్ ది మైండ్ కావాలి.
0: సో యు షుడ్ బి ఏబుల్ టు మాస్టర్ ద మైండ్.
1: ఈనాటి మానవుడు మాస్టర్ కంత మనుండి కంత కూడా స్లేవ్ అయిపోతున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ ద మాస్టర్ but he is a slave to his senses.
1: కనుకనే ఈ చంచలత్వం దినదినమునకు ప్రబలంగా వచ్చిపోతుంటున్నది.
0: That's the reason why he is so unsteady.
1: ఇంతే కాక శారీర అభిమానం కూడా పెరిగిపోతుంటుంది.
0: Furthermore, he has body attachment.
1: ఈ దేహాభిమానం పెరిగిపోవడం చేతనే ఎవరేమన్నా కూడాను కష్టము, ఎవరేమన్నా కూడాను బాధలు, ఎవరేమన్నా కూడాను తన చింతలు, ఈ విధమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాడీ అటాచ్మెంట్ హీ ఫీల్స్ అఫెండెడ్, హీ ఫీల్స్ హర్ట్, వాట్ ఎవర్ ఈస్ సెట్, వాట్ ఎవర్ ఈస్ డన్ అగెన్స్ట్ హిమ్.
1: ఈ దేహము పాంచభౌతికమైన దేహము.
0: ద బాడీ ఇస్ ఆఫ్టర్ ఆల్ హాస్ గాట్ ఫైవ్ సెన్సెస్.
1: ఇది నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: దీనికై ఎవరేమన్నా కూడా నీకెందుకు భయం?
0: Why should we be afraid of whatever is said?
1: Chinta?
0: Why should you be worried?
1: Neekenduku abhimanamu?
0: Why this attachment?
1: Deenni prakkaku netti veyali.
0: Brush it aside.
1: Yedi poni vaanchalu perigipothunnayi.
0: We have unnecessary desires.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Ee naatu rajakeeya sambandhamainatuvanti vishayallo.
0: In political situation today.
1: Mottamota.
0: First.
1: Oka panchayati president kavalani nilustadu.
0: One wants to become the panchayat president.
1: Aa president ga jayinchinaada inga daan nunchi chairman kavali.
0: Then he wants to next position chairman.
1: Daan tarvata minister kavali.
0: Later he wants to become a minister.
1: Minister ayipoyin tarvata prime minister kavali.
0: Then prime minister.
1: Ee vidhanga perigipothunnante emiti ee ministers, emiti ee prime ministers, emiti ee vaanchalu?
0: What are these positions? What are these aspirations to have?
1: దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది ఏమిటి?
0: What is it you get out of it?
1: కేవలము మంచి పని ఒక్కటి కూడా చేయటం లేదు.
0: In fact, you are not able to do any good thing.
1: దీనివల్ల అన్ని కూడా చెడు పదార్థములే వస్తున్నాయి.
0: ఓన్లీ బ్యాడ్ రిజల్ట్స్ యూ గెట్ అల్టిమేట్లీ.
1: ఈ రిజల్ట్స్ అంతా కూడా బ్యాడ్ ఇవే వస్తున్నాయి.
0: ఆల్ రిజల్ట్స్ ఆర్ టోటల్ ఫెయిల్యూర్.
1: కనుకనే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్ని కూడా చెడ్డవే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ యూ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ద బ్యాడ్ రిజల్ట్స్.
1: ఈనాటి మానవుని యందు ఆవిర్భవించేటువంటి వాంఛలు,
0: the desires that come out of man,
1: అసహ్యమైనటువంటివిగా వస్తున్నాయి.
0: ఆర్ మోస్ట్ ఆఫుల్ అండ్ మీన్,
1: పాపకరమైనటువంటివిగా వస్తున్నాయి.
0: ఆర్ మోస్ట్ సిన్ఫుల్,
1: సంకల్పములకే ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ సచ్ థాట్స్.
1: అలాంటి సంకల్పములు వచ్చినా,
0: ఇఫ్ సచ్ థాట్స్ కమ్,
1: ఆ స్థానంలో వదలి నీవు వెళ్ళు.
0: లీవ్ దట్ స్పాట్ అండ్ గెట్ అవే.
1: దాన్ని నీవు కట్టుకోవడం చేతి కదా ఇవన్నీ వస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ అటాచ్డ్ టు దెమ్, దేర్ఫోర్ యూఆర్ బౌండ్.
1: కనుకనే మొట్టమొదటి బుద్ధుడు,
0: ఫస్ట్ బుద్ధ,
1: సమ్యక్ దృష్టిని పెట్టుకున్నాడు.
0: హీ హ్యాడ్ గుడ్ లుక్స్ టు బిగిన్ విత్,
1: మంచి దృష్టి,
0: గుడ్ లుక్స్,
1: స్థిరమైన దృష్టి,
0: స్టడీ,
1: నిశ్చలమైన దృష్టి,
0: కాన్సంట్రేట్,
1: నిర్మలమైన దృష్టి,
0: ప్యూర్ లుక్,
1: నిస్వార్థమైన
0: సెల్ఫ్లెస్.
1: అప్పుడే తన లోపల వాంఛారహితుడైపోతాడు.
0: దాట్ మేడ్ హిమ్ డిజైర్లెస్.
1: లేకపోతే
0: లేత
1: వయస్సునందు చిన్న బిడ్డను వదిలిపెట్టి ఆ విధంగా త్యాగం కావాలంటే ఎంత గొప్ప త్యాగం.
0: ఇట్ ఇస్ ఎ స్టూపెండస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ మేడ్ బుద్ధా లీవ్ వైఫ్ అండ్ యంగ్ చైల్డ్. He has given a body attachment.
1: దేహాభిమానం క్రమక్రమేణా క్షీణించిపోజేశాడు.
0: In fact, he made the body attachment decline gradually.
1: దేహాభిమానం చీల్చివేశాడు.
0: In fact, he has cut off the body attachment.
1: ఈ దేహం నా పనిముట్టు.
0: After all, body is an instrument.
1: దేహం నేను కాదు.
0: I'm not the body.
1: కాబట్టి నేను నేను అని భ్రమించి ఈ దేహమునిగే నేనుగానే భావిస్తున్నాను.
0: ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ ఇస్ ఎ మిస్టేక్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
0: ఐ క్లెయిమ్ దిస్ బాడీ యాస్ మైన్.
1: మై బాడీ, మై బాడీ, మై బాడీ. హూ ఆర్ యూ?
0: యూ ఐడెంటిఫై విత్ ద బాడీ, దెన్ హూ ఆర్ యూ?
1: అది నీకు తెలీదు. దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై మైండ్, మై బుద్ధి, మై చిత్తం, మై ఇంద్రియం, బట్ హూ ఆర్ ఐ?
0: దెన్ వీ సే మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై బాడీ, మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ?
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించడం లేదు.
0: యూ డోంట్ నో ది ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: నా దేహం అనుకున్నప్పుడు ఇది 2 నిమిషాల్లో పోతుంది.
0: దెన్ వన్స్ యూ కన్సిడర్ దిస్ బాడీస్ మైన్, అటాచ్మెంట్ విల్ గో.
1: నీ దేహమే నీ స్వాధీనంలో లేదు.
0: బాడీ ఇస్ నాట్ అండర్ యువర్ కంట్రోల్.
1: అలాంటి వాడు నా దేహం అని నీవేందుకు భ్రమిస్తున్నావు?
0: దెన్ హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బాడీ?
1: ఇంతకుడు నువ్వు భ్రమనే.
0: ఇట్స్ ఆల్ ఇమాజినేషన్.
1: ఈ భ్రమను నువ్వు పెంచుకోవడం చేతనే,
0: బికాస్ ఆఫ్ ఇల్యూషన్,
1: బ్రహ్మ నీకు దూరమైపోతున్నాను.
0: బికాస్ ఆఫ్ Brahma illusion, you are away from Brahma divine.
1: ఈ సామాజిక చర్యలంతా కూడాను మరింత బలిచిపోతున్నాయి.
0: And social actions add to the confusion.
1: ఈ సోషల్ యాక్షన్ అంతా కూడా బలిచిపోవటం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది సోషల్ యాక్షన్స్ ఆల్ అరౌండ్ ద డివినిటీ ఇస్ సబ్డ్యూడ్ టోటలీ గాన్.
1: ఏదో ప్రజాసేవ చేయాలి అనుకుంటున్నావు.
0: యు వాంట్ టు సర్వ్ సొసైటీ.
1: జనసేవ చేయాలి అనుకుంటున్నావు.
0: యు వాంట్ టు సర్వ్ పీపుల్.
1: ఇవంతా వట్టి స్టంట్స్.
0: ఇట్ ఇస్ ఆల్ మియర్లీ ఎ స్టంట్ అండ్ స్టంట్ అలోన్.
1: ఎక్కడ చేస్తున్నారు జనసేవ?
0: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ యు డూయింగ్?
1: ఎక్కడ సమాజ సేవ చేస్తున్నారు?
0: వేర్ ఆర్ యు సర్వింగ్ పీపుల్?
1: తమ సేవనే తాము చేసుకుంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: ఇవంతా కూడాను కేవలము భ్రాంతులుగా పెంచుకొని,
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: బ్రహ్మకు అతి దూరం అయిపోతున్నారు.
0: యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
1: భ్రాంతులు ఎంత తగ్గించుకుంటే అంత నీవు బ్రహ్మ స్వరూపుడుగా మారిపోతావు.
0: ద మోర్ దిస్ లెస్ ఆఫ్ డిల్యూషన్ యు విల్ ఎక్స్పీరియన్స్ ది డివైన్.
1: కనుకనే మొట్టమొదటి బుద్ధుడు,
0: ఫస్ట్ బుద్ధ,
1: గురువులంతా చూచాడు.
0: He met all gurus, preceptors.
1: గురువుల యొక్క బోధనలంతా విన్నాడు.
0: He listened to their sacred teachings.
1: గురువుల యొక్క గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through sacred texts.
1: కట్టకడపగా తీసి పారవేశాడు.
0: He brushed them, thrown them aside.
1: అనిత్యం,
0: it's temporary.
1: అసుఖం,
0: no happiness.
1: విమం ప్రాప్య భజస్వమాం అన్నాడు.
0: The world is temporary, it is fleeting and full of misery.
1: ఏమిటి ఈ భ్రాంతి?
0: What is this idea?
1: దీనివల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the reward I get out of it?
1: ఇది గొప్పగా మేము సంపాదిస్తాం అనుకుంటున్నారు.
0: You think that I amass wealth?
1: లేదు.
0: No.
1: ఉన్నటువంటి శక్తిని క్షీణింప చేసుకుంటున్నారు.
0: In fact, you are losing the existing energy.
1: ఈనాటి విద్యార్థులు కూడాను అంతే.
0: The same with modern students as well.
1: ఈ విద్యార్థులు,
0: the students,
1: చదివే చదువు చాలదని,
0: thinking that they,
1: విదేశాలకు వెళ్లి,
0: thinking that education is
1: enough, లక్షలు ఖర్చు పెట్టుకుని,
0: they go abroad, spend money,
1: కట్టకడపడికి ఒట్టి చేతులతో వస్తున్నారు.
0: And they return empty handed.
1: ఈ విదేశాభిమానం పెంచుకోవటమే ఒక పెద్ద మూర్ఖత్వం.
0: It is utter foolishness to be attached to foreign land.
1: ఈ తల్లిదండ్రులకు కూడా ఇది ఒక పిచ్చి.
0: And your parents also have this.
1: ఆ తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లల్ని చెడగొడుతున్నారు.
0: The parents spoil their children.
1: ఏ విదేశాలకు పంపాలి, విదేశాలకు పంపాలి.
0: Parents want to send their children abroad.
1: నీవు అక్కడ ఎత్తే బిచ్చం ఇక్కడే ఎత్తుకోకూడదా?
0: You can beg in this country as well, rather begging there.
1: విదేశాలకు పోయి కేవలం బెగ్ చేస్తున్నారు.
0: You go there and beg.
1: నీవు కష్టపడి పని చేసినప్పుడే నీకింత కాసులు చిక్కుతున్నాయి.
0: If you are industrious, you can earn your livelihood.
1: తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండనంత వరకు పనిచేస్తున్నావు.
0: Right from dawn to dusk you work hard.
1: ఆ పని నీ దేశంలో నువ్వు ఎందుకు చేయకూడదు?
0: Why don't you work hard here?
1: తర్వాత ఎక్స్ట్రా వర్క్.
0: You can have extra work.
1: Extra work చేస్తే ఎక్స్ట్రా సాలరీస్ వస్తాయి.
0: If you have extra work, you will have extra income.
1: ఏమిటి?
0: What is this?
1: ఇదే మనం సాలరీ. ఆ వచ్చినంత వచ్చినట్టే పోతుంటది.
0: All the money you earn, you spend.
1: కట్టకడబటికి భారతదేశానికి వచ్చే ముందుగా చేతిలో ఒక నయా పైసా కూడా ఉండదు.
0: By the time they return from the foreign land, they return empty handed.
1: మా పిల్లవాడు ఫారెన్ లో చదువుతున్నాడు.
0: The parents are proud of their
1: child. బాగా సంపాదిస్తున్నాడు.
0: They are happy that he
1: is సంపాదిస్తున్నాడు.
0: What is it?
1: పాపాలను సంపాదిస్తున్నాడు.
0: He is only earning sins and sins alone.
1: ఈ పాపం సంపాదించుకోవడానికి పరదేశానికి పోవాలా?
0: To earn sin you don't need to go abroad.
1: నీ స్వదేశంలో కించిత్ పుణ్యమును సంపాదించుకో చాలు.
0: Can't you earn a fraction of a merit?
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపేయడం.
0: In fact, you should help others. To harm others is a sin.
1: Help others.
0: Help others. And hurt never. Help ever.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should recognize the divinity in humanity.
1: ఈనాడు పడేటువంటి ఆశలు అన్ని కూడా కేవలము పేరాశలే.
0: All aspirations are beyond limits.
1: కొన్ని దినాల్లో మీకే తెలుస్తుంది.
0: You will know within a couple of days.
1: దేశానికి వెళ్ళినటువంటి వారు
0: All those that have gone
1: abroad.
0: What is that bringing home? Nothing.
1: తను తినడానికి కూడా తక్కువైపోతుంది.
0: They don't have enough of money even to eat.
1: ఆశ ఆశ ఆశ.
0: But they have ambition.
1: విదేశాలకు పోవాలి.
0: We should go abroad.
1: ఎంత కాలం నుంచినో 72 సంవత్సరం నుంచి కూడాను నన్ను చాలా ప్రయత్నం చేశారు.
0: For the last 72 years, people have been pressurizing
1: Bhagavan. మా దేశానికి రావాలి, మా దేశానికి రావాలి.
0: People of all countries have been inviting
1: him.
0: What country?
1: ఏ దేశము నీది కాదు.
0: In fact, no country belongs to you.
1: ఈ దేహమే నీది కాదు.
0: Body doesn't belong to you.
1: దేశం ఏది దేశము?
0: Then how do you claim the country?
1: ఎక్కడికి నేను పోవడానికి ఇష్టం లేదు.
0: Bhagavan does not want to go anywhere.
1: దేనికోసం?
0: Why?
1: దేశాన్ని వదిలిపెడితే
0: If you leave your country,
1: మనం దేహం అభివృద్ధి చెందుదామా?
0: Do you think that you can progress?
1: ఎప్పటికీ కాదు.
0: Never.
1: దేహాన్ని పోషించుకుని దేహ భ్రాంతిని మనం నశింపజేసుకోవాలి.
0: You have to maintain your body, but you have to give up body attachment.
1: ఈ దేహ వాంఛలు చంపించుకోవాలి.
0: And you should not have desires.
1: కనుకనే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం.
0: Man is born time and again, time and again.
1: ఈ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే.
0: ఇన్ దిస్ ఫ్యామిలీ విచ్ ఇస్ అన్ ఓషన్ సో డిఫికల్ట్ ఓ గాడ్ హెల్ప్ మీ టు క్రాస్ ఓవర్.
1: కనుకనే దీని అన్నింటిని కూడా గుర్తించినటువంటి శంకరుల వారు
0: ఆదిశంకర హూ హాజ్ రికగ్నైజ్డ్ దిస్
1: తిరిగి తానే ఇది చెప్పుకుంటూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ డిక్లేరింగ్ దిస్.

0: పునరపి జననం పునరపి మరణం.
1: You are born again and again. You are born and you die in the cycle of birth
0: chavatam, and death. Chavatam, kuttatam, chavatam, kuttatam.
1: This is all the cycle of birth and death.
0: Idena mane chestundi. Manava janmam etti. Nenu manavudani peru pettukoni saarthakamainatundi margani manam pondali kani ee durvinyogamainatundi oka margani manam enduku pondali.
1: Having been born as a human being with all the claim of a human being.
0: Padi mandi ninnu
1: mechukoneyadapudiki
0: chaala paiki ekkipothunnavu.
1: And in fact you are thinking too much of yourself.
0: ఈ మెప్పుడు గాని మనకు కావాల్సింది.
1: It's not the praise that's
0: important. మెప్పుడు మనకు పాప కుప్పలు.
1: All the praises will amount to the heap of sins.
0: మనకు మన హృదయాన్ని సంతృప్తి పరచుకోవాలి.
1: In fact you should satisfy your conscience.
0: మన శాంతియే మనకు రక్ష.
1: Your peace will protect you.
0: మన శాంతిని మనం పోషించుకోవాలి.
1: And we should maintain
0: శాంతి.
1: Where
0: is peace?
1: Where is peace?
0: Peace, peace, peace, peace.
1: We say peace, peace.
0: Bazaar lo manaku labhinchetundi kaadu.
1: It's not present in bazaar.
0: Unte chikketundi kaadu.
1: You can't buy.
0: Pradhan idhar andinchetundi kaadu.
1: It cannot be received.
0: Peace, peace,
1: peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: Outside anta kudanu pieces, pieces, pieces.
1: Outside you find only pieces, pieces.
0: You are the embodiment of peace.
1: You are the embodiment.
0: You are the embodiment of truth.
1: You are the embodiment.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: ఇలాంటి దివ్య సత్యని నీ ఎందు ఉంచుకొని
1: with all the fundamental truth in you
0: బయటంతా సంచరించడానికి పోవటం ఎంత కర్మ.
1: You just move about outside.
0: ఎంత పాపములు చేసినటువంటి వాళ్ళు ఈ కర్మకు పాల్పడతారు.
1: In fact a sinful man would resort to that bad deed.
0: ఆ పాపానికే మనం గురి కాకూడదు.
1: Never commit such a sin.
0: ఎన్ని పాపాలు చేసినాము.
1: You must have committed many.
0: కనుకని ఈ అవస్థలకు గురి అవుతున్నాము.
1: That's why you have been suffering now.
0: కనుకని దీన్ని త్యజించాలి.
1: Give up the whole sin.
0: త్యజించినప్పుడే మనకు సరైనటువంటి పుణ్యము ఆనందము లభిస్తుంది.
1: Then once you sacrifice, you will have all the merit and bliss.
0: ఆనందం మన యొక్క సొత్తు.
1: The bliss is your own property.
0: ఆనందం లేకుండా మనం ఒక క్షణమైన జీవించలేము.
1: Without bliss you cannot live for a moment of time.
0: ఆనందమే మన స్వరూపము.
1: In fact you are the embodiment of bliss.
0: ఈ యొక్క ఆనందం మనం ఎంత పెట్టుకుని బయటంతా వెతకడానికి పోవటం ఎంత పిచ్చితనం.
1: The bliss is in you but you are in search of it outside. What foolishness it is.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: బుద్ధుడు
1: బుద్ధ
0: సామాన్యమైనటువంటి ఒక సంసారి కాదు.
1: బుద్ధ ఈజ్ నాట్ ఎ నార్మల్ హౌస్ హోల్డర్.
0: గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: హీఈస్ ఫ్రమ్ ఎ రాయల్ ఫ్యామిలీ.
0: అతనికి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: సర్వము ఉంటుండాలి.
1: హాస్ గాట్ ఎవ్రీథింగ్.
0: కానీ రాత్రి రాత్రి ఒకతోరి స్థిరంగా వదిలిపెట్టుకున్నాడు.
1: బట్ హీ లెఫ్ట్ ఓవర్ నైట్.
0: కన్న బిడ్డను కూడా చూడకుండా వెళ్ళాడు.
1: హీ జస్ట్ లెఫ్ట్ హిస్ సన్.
0: త్యాగం, త్యాగం, త్యాగం.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో పొజిషన్, నథింగ్ వాట్స్ ఎవర్. ఇట్ ఈస్ ఓన్లీ సాక్రిఫైస్.
0: సర్వమును త్యజించాడు, వెళ్ళాడు.
1: And hence Buddha sacrificed everything.
0: Tandri entano baadapaddadu.
1: Father felt very sad.
0: Ee dehaabhimanam untundadi kada.
1: Father has attachment.
0: Kaani tanaku attachment ledu.
1: But Buddha has no attachment.
0: Tandriki undi tandiga.
1: And father has attachment.
0: Kaani talliki ledu. Talle ledu.
1: And in fact he has no mother.
0: Tanaku ee maatram kuda dehaabhimanam ledu.
1: Buddha has no trace of body attachment.
0: సంచరించాడు.
1: ఈ మౌడ
0: ఎవరో ఇంత పెట్టినటువంటి భోజనం తినటము, తిరిగి అక్కడ చేతులు కడుక్కోవటం, వెళ్ళటము.
1: హీ కుడ్ రిసీవ్ ఓన్లీ ద ఫుడ్ సర్వ్డ్ బై సంబడి అండ్ వెంట్ ఆన్ మూవింగ్ అండ్ మూవింగ్.
0: భిక్షాన్నం, భిక్షాన్నం, భిక్షాన్నం.
1: హీ వెంట్ ఆన్ రిసీవింగ్ ఫుడ్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఎవరో ఒక స్త్రీ, నాయన ఎంతకాలమైందో నీకు భోజనం చేసి ఇదిగో తెస్తున్నానని భిక్షం పెట్టింది.
1: ఎ వుమన్ కేమ్ అండ్ సెడ్ యు మస్ట్ హావ్ టేకెన్ ఫుడ్ లాంగ్ బ్యాక్. నౌ ఐ బ్రింగ్ ఫుడ్.
0: ఇది కాదు నా ఆకలి.
1: This is not what I want.
0: Nana bicham naku kavali.
1: In fact I want the food of wisdom.
0: Food of wisdom.
1: Food of wisdom.
0: Ayok gnana bicham naku kavali.
1: I want that.
0: Dani kosam nenu sancharistunnanu.
1: For that reason I am going around.
0: Ee bicham anta naku akkarledu.
1: Not this food.
0: Ee bhautika bicham neevu tintunnadu, beggaru tintunnadu, adanu tintunnadu, itanu tintunnadu. Nenu kuda adena.
1: The worldly food is partaken by a beggar and a pauper and a millionaire.
0: Nenu daiva chintana chesi idi naku kavalsindi.
1: Is this food I want after yearning and pining for
0: it? నాకు ఇది అక్కర్లేదు.
1: I don't want this.
0: అని తాను వెళ్ళాడు.
1: So he went round.
0: ఒక రైతు దగ్గరికి పోయితే రైతు అందరికి ధాన్యం పంచుతూ ఉన్నాడు.
1: ఎ ఫార్మర్ వాస్ డిస్ట్రిబ్యూటింగ్ గ్రెయిన్ టు ఆల్.
0: ఇతను వెళ్ళాడు.
1: బుద్ధ వెంట్.
0: ఓ రైతు, నా బిచ్చం ఏది అన్నాడు.
1: వేర్ ఇస్ మై షేర్? హీ సెడ్.
0: ఏయ్, నీకెందుకు బిచ్చం?
1: హీ సెడ్, వై డు
0: సోమర సన్యాసి,
1: యు ఆర్ లేజీ పర్సన్,
0: నీకు బిచ్చం పెట్టనక్కర్లేదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ గ్రెయిన్.
0: కాబట్టి వారు కష్టపడ్డారు, వాళ్ళకి బిచ్చం పెడుతున్నాను.
1: ది అదర్ పీపుల్ వర్క్ హార్డ్, సో ఐఎమ్ గివింగ్ దెమ్ గ్రెయిన్.
0: నేను కూడా కష్టపడి పని చేస్తున్నాను.
1: బుద్ధ సెడ్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్.
0: ఏ పని?
1: వాట్ వర్క్?
0: భూమిని దున్నటము.
1: And just tilling the land.
0: అందులో పంట విత్తులు నాటటము.
1: And sow the seeds.
0: కలుపులు తీయటము.
1: Remove the weeds.
0: కలతలు వేయటము.
1: And then sow the seeds.
0: పంట పండేటప్పుడు నీరు పెట్టటము.
1: Water them.
0: కోతలు కోయటము.
1: And then harvest.
0: దాన్ని భుజించటము.
1: And the grain I pull.
0: ఇది నా పని.
1: This is my job. The
0: కాబట్టి నేను కూడా పని చేస్తున్నాను, కానీ నేను సోమరు మాదిరి నాకు బిచ్చం పెట్టమని అడగటం లేదు.
1: The farmer said, I am working. I am not begging.
0: కనుకనే నేను పని చేస్తున్నాను కష్టపడి.
1: So I work hard, he said.
0: ఈ విధంగా తను చేసేటువంటి పని వేరుగా భావించాడు.
1: హీ కన్సిడర్డ్ దట్ వర్క్ ఈస్ ద ఓన్లీ వర్క్.
0: హృదయం అనేటువంటి భూమిని చక్కగా మెత్తపరచాలి.
1: హ్యూమన్ హార్ట్ ఈస్ ద ల్యాండ్ దట్ హాస్ గాట్ టు బి మేడ్ సాఫ్ట్.
0: దాంట్లో ప్రేమ అనేటువంటి జలమును పెట్టాలి.
1: ఇట్ హాస్ టు బి వాటర్డ్ విత్ లవ్.
0: ఈ ప్రేమ అనే జలమును పెట్టి
1: విత్ దిస్ వాటర్ ఆఫ్ లవ్
0: కలుపులు అనేటువంటి సాధన చేయాలి.
1: అండ్ వీ హావ్ టు డూ ప్రాక్టీసెస్ టు హాస్ టు రిమూవ్
0: ఈ సాధన చేయటం వల్ల
1: బికాస్ ఆఫ్ దిస్
0: జ్ఞానం అనేటువంటి వృక్షం వస్తుంది.
1: దెన్ దేర్ డెవలప్ ద సాప్లింగ్
0: ఆఫ్ విజ్డమ్. జ్ఞానం అనేటువంటి వృక్షం లోపల
1: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ విజ్డమ్
0: సంతోషం అనే ఫలములు కలుగుతుంది.
1: ఇట్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ హ్యాపీనెస్ బ్లిస్.
0: కనుక నేను ఈ పంటలు తినాలి.
1: సో ఐ మస్ట్ హ్యావ్ దిస్ క్రాప్.
0: నీ వంట ఇది కాదు, నీ పంట.
1: And in fact, your preparation of vanta is not this panta, harvest crop. Hidayam
0: nunchi kundu aanandame ee panta.
1: And the crop of bliss is important.
0: Kanuka, buddhuni yokka vicharam chakkaga vicharam chesthe, kathala maadiri manam chadukuntu pothunnam.
1: You may find so many stories attached to the life of
0: Buddha. Kathalu kaadu.
1: They are not stories.
0: Idi kevalam swayamga jariginatvanti yokka tattvamu.
1: They are all his personal experiences.
0: Buddhudu denini kudunu aashinchaledu.
1: Buddha never wanted anything.
0: Chinna vayasu.
1: At a tender age.
0: త్యాగమే.
1: Sacrifice was his life.
0: ఆ త్యాగంలో వచ్చినటువంటి ఆనందము ఇట్టిది అట్టిది అని చెప్పలేడు.
1: The joy that you get out of sacrifice is beyond all measure.
0: ఆ త్యాగంతో వచ్చినటువంటి భావము మనం సంపాదించాలి.
1: The thought out of that bliss, out of that sacrifice must be experienced.
0: ఈ త్యాగము మానవునికి ఆవిర్భవించేటువంటిదే కాని సాధనతో లభించేటువంటిది కాదు.
1: Sacrifice is innate, inborn, not cultivated.
0: మనం భజన చేయటం వల్ల
1: because of bhajans
0: poojanu cheyatam valla
1: because of worship
0: edo manaku shanti labhistundi anukuntunnavu.
1: You expect to be peaceful.
0: Idi chaala parapaatu.
1: You are mistaken.
0: Idi kevalamu tatkalikamaitupatti triptini maatrame andistundadi.
1: It gives only temporary happiness.
0: Nityamaitupatti yokka bhajana nirantaram soham soham soham. ఇది మనం చేయవలసిన భజన.
1: ది ఎటర్నల్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్. సో
0: అది దట్
1: సో దట్
0: హమ్ నేనే.
1: హమ్ ఐ హియర్.
0: నేను కేవలం ఎవరు?
1: ఆ
0: శ్వాసనే నేను.
1: ఐఎమ్ ది వెరీ బ్రీత్.
0: అదే హంస గాయత్రి.
1: దట్ ఈస్ హంస గాయత్రి.
0: సోహం సోహం సోహం
1: సోహం దట్ దాట్ హంస.
0: దాన్ని వాచ్ చేయి.
1: Watch this soham process.
0: అప్పుడు నీ వాచ్ చేసేటప్పటికి అది నీకు స్వరూపంగా వస్తుంది.
1: The awareness of soham will take a form.
0: కనుకనే నీ త్యాగము నీ యొక్క వాచ్ గా బయలుదేరాలి.
1: Therefore, sacrifice should be your watchword.
0: దాన్ని మనం వాచ్ చేస్తూ రావాలి.
1: Watch, be a witness to that.
0: ఏ విధంగా?
1: How?
0: మీకు అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ said many
0: watch times. Watch spelling అంటే ఏమిటి?
1: What is the spelling of watch?
0: చెప్పు.
1: W-A-T-C-H.
0: W-A-T-C-H.
1: W-A-T-C-H.
0: W-A-T-C-H.
1: W-A-T-C-H.
0: W.
1: W.
0: Watch your word.
1: Watch your word.
0: A.
1: A.
0: Watch your action.
1: Watch your action.
0: T. Watch your thought.
1: Watch your thought.
0: C. Character mandu watch cheyali.
1: Watch your character.
0: H. Watch your heart.
1: H. Watch your heart.
0: దీనిని వాచ్ చేయి.
1: దిస్ యూ వాచ్.
0: ఈ రెస్ట్ వాచ్ అంతా కూడా పగిలిపోతుంటాయి.
1: నాట్ ద రిస్ట్ వాచ్ విచ్ ఇస్ బౌండ్ టు బ్రేక్.
0: ఈ వాచ్ ఎప్పటికీ పగలదు. ఈ వాచ్ ని నీవు సంపాదించుకోవాలి.
1: వాచ్ దిస్ వాచ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఎక్కడ పోయినప్పటికీ వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్.
0: నేను ఏం పలుకుతున్నాను?
1: వాట్ ఇస్ ఇట్ ఐఎమ్ టాకింగ్?
0: మంచి పలుకుతున్నానా చెడ్డ పలుకుతున్నానా?
2: గుడ్ ఆర్ బ్యాడ్?
0: నేను పరులను దూషిస్తున్నానా భూషిస్తున్నానా?
2: ఐ యామ్ అక్యూజింగ్ ఆర్ ప్రైజింగ్?
0: పరులను దూషించేటట్టుగా ఉంటే చీ నా నాలుక ఎందుకు కోసివేయాలి?
2: ఇఫ్ ఐ క్రిటిసైజ్ ఎనీబడీ లెట్ మీ లూజ్ మై టాంగ్.
0: పరులను దూషించేటువంటి నాలుక నాకెందుకు?
2: ద టంగ్ ఈజ్ నాట్ టు అక్యూజ్ ఎనీబడీ.
0: ఇది పాపపు నాలుక.
2: ఇట్ ఈజ్ ఎ సిన్ఫుల్ టాంగ్.
0: చాలా మందికి ఇప్పుడు పరులను దూషించడమే నాలుక యొక్క లక్షణంగా ఉంటుండాలి.
2: మెనీ పీపుల్ స్పెండ్ ద టైం క్రిటిసైజింగ్.
0: పరులను విమర్శించడమే పెద్ద యొక్క లక్షణంగా ఉంటుంది.
2: క్రిటిసైజ్ అదర్స్.
0: ఇదంతా లక్షణం కాదు, అవలక్షణమే.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ లక్షణ.
0: నీవు ఎవరినైనా ఒకరిని దూషిస్తే పది మంది నిన్ను దూషిస్తారు.
2: ఇఫ్ యూ క్రిటిసైజ్ సంబడీ యుల్ బి క్రిటిసైజ్డ్ ఇన్ టర్న్ బై టర్న్.
0: తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
0: ఇదంతా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనకు రియాక్షన్ గా వస్తుండాలి.
2: ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్.
0: సాధన చేశాడు బుద్ధుడు.
2: బుద్ధ డిడ్ సాధన.
0: మౌనం వహించాడు.
2: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చాలా క్వైట్ గా నిలిచాడు.
2: హి రిమైన్డ్ క్వైట్.
0: ఏది చేసినా దీనికి డబ్బులుగా మనకు వచ్చేసేస్తుంటాయి.
2: వాట్ ఎవర్ యూ డూ యుల్ గెట్ ద డబుల్ రివార్డ్.
0: కాబట్టి మౌనంగా ఉంటుండి
2: అబ్సర్డ్ సైలెన్స్
0: ఆ సోహం సోహం తత్వాన్ని వాచ్ చేస్తూ వచ్చాడు.
2: హీ వాస్ విట్నెసింగ్ వాచింగ్ ది సోహం నేచర్.
0: కనుక మనము రామ కృష్ణ గోవింద బుద్ధ అని సాయి అని ఈ విధంగా స్మరణ చేసుకుంటూ పోటక్కర్లేదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సింప్లీ చాంట్ ద నేమ్.
0: ఇది కొంతకాలం మనం చేయవలసిందే.
2: Yes, you may have to do
0: some మనసు నిశ్చలానికి వచ్చేంత వరకు చేయవలసిందే.
2: Until the mind is steady, you should do it.
0: కానీ తదుపరి దీన్ని మనం చేయనక్కర్లేదు.
2: Later, you don't have to chant.
0: ఏది వద్దు.
2: Nothing.
0: Silence is gold.
2: Silence is gold.
0: మనం క్వైట్ గా నిలుస్తాము.
2: రిమైన్ క్వైట్.
0: అదియే మనకు సరైనటువంటి యొక్క తృప్తి.
2: దట్ క్వైట్నెస్ ఇస్ ట్రూ సాటిస్ఫాక్షన్.
0: మాటలు నిలిచిపోయినో అప్పుడు మనసు యొక్క స్వచ్ఛంద కూడా తించిపోతాయి.
2: వేర్ వర్డ్స్ స్టాప్ ద మైండ్ బికమ్స్ స్టెడీ.
0: మాటలు అధికమయ్యే కొద్దీ మనసు యొక్క ప్రభావం కూడా అధికమవుతూ ఉండాలి.
2: యాజ్ వర్డ్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ది మైండ్ ఆల్సో గెట్స్ ఇన్ వార్.
0: ఈ మైండ్ ను మనం చంపాలి.
2: వీ హావ్ టు ఎనిహిలేట్ ద మైండ్.
0: మైండ్ చచ్చేటువంటిది కాదు.
2: Of course, it is immortal.
0: మనిషి చచ్చినా మనసు చావదు.
2: Man may die, but not the mind.
0: కాబట్టి తిరిగి వచ్చేటువంటి జన్మాలకంతా మనసు వస్తూనే ఉంటుంది.
2: ఇట్ ఫాలోస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: అప్పుడు ఎప్పుడు ఇది చస్తుంది?
2: వెన్ యూ ఎక్స్పెక్ట్ టోటల్ డెత్.
0: మాటలు లేకుండా ఉన్నప్పుడు మనసు చస్తుంది.
2: వెన్ యూ ఆర్ స్పీచ్ లెస్ వర్డ్ లెస్ ద మైండ్ డైస్.
0: అప్పుడే దానికి చావు వస్తుంది.
2: దెన్ ఓన్లీ మైండ్ వానిషెస్.
0: కనుకనే మనము పూర్వకాలం నందు మౌనము అని వహించారు.
2: దట్స్ వై ఇన్ ఎర్లియర్ టైమ్స్ సైలెన్స్ వాస్ ప్రిస్క్రైబ్డ్.
0: కనుక మనము మౌనం వహించాలి.
2: సో హెడ్ అబ్జర్వ్ సైలెన్స్.
0: ఎవరిని మనం దూషించకూడదు.
2: వి హావ్ నాట్ క్రిటిసైజ్.
0: ఎవరిని మనం పరిహసించకూడదు.
2: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్
0: ఎవరిని. ఎవరికి మనం అసహ్యంగా చేయకూడదు.
2: వి షుడ్ నాట్ ఫీల్.
0: ఎవరిని మనం బాధించకూడదు.
2: వి షుడ్ నాట్ ఫెస్ట్
0: ఎనీబడీ. నీవు ఇతరుని ఎంత బాధిస్తున్నావో అవి నిన్ను అంత పదింతలు బాధిస్తూ వస్తాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ యు విల్ బి పుట్ టు గ్రేటర్ హార్మ్ దాన్ ద హార్మ్ యు డు అంటు అదర్స్.
0: నీవు అనుకుంటున్నావు.
2: యు థింక్ సో.
0: నేను ఆయన తిట్టినానే బాగా అనుకుంటున్నావు.
2: యు థింక్ యు హావ్ అక్యూజ్డ్ అదర్ పర్సన్. వెల్
0: అంతకు వెయ్యింత నిన్ను తిట్టేటువంటి వాళ్ళు వస్తారు మరి.
2: థౌసండ్ టైమ్స్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లేమ్డ్ లేటర్.
0: అప్పుడు నీవు వినాలి కదా.
2: Then you have to suffer.
0: నీ చెవులు ఎక్కడ పోతాయి?
2: Then you don't lose your ears.
0: కాబట్టి ఇది తప్పింది కాదు.
2: You cannot escape out of it.
0: ఏ పాపము నువ్వు ఎంత చేస్తున్నావో దానికి నూరింతలు ఎక్కువ అవుతుంది నీకు.
2: The sin that you commit today will make you suffer 100,000 times.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: మనము ఇంత మానవులై పుట్టాము.
2: We are born as human.
0: మానవులై పుట్టి మనం చేయవలసింది ఏమిటి?
2: What is that we should do?
0: ఇది ఆ మానవత్వంలో చేయవలసింది.
2: ఇస్ దిస్ వాట్ వీ డూ సపోజ్?
0: సంపాదన మనం చేయవలసింది.
2: ఇస్ ఎర్నింగ్ మనీ?
0: కాదు కాదు కాదు. గుణ సంపాదన చేసుకోవాలి.
2: వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీ షుడ్ హావ్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను,
2: ద మోడర్న్ స్టూడెంట్స్,
0: ధనము బలము కలిమి ఈ మూడింటిని సంపాదిస్తున్నారు.
2: దే వాంట్ ధన మనీ బల ద స్ట్రెంగ్త్ కలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ గుణమును సంపాదించడం లేదు.
2: దే డోంట్ వాంట్ గుణ ద వర్చ్యూ.
0: అలాంటి గుణమును సంపాదించినటువంటి చదువు కాల్చన.
2: Without this character or what you what for this education.
0: Chadumulanni chadivi chaala vivekiyai magidi tanneri kuda mandamathudu.
2: A foolish man with all the education received does not know he is in.
0: Enta chaduvu chadivi ee neethi unnanu heenunu kuda maanaledu.
2: With all high education a mean man would never give up his mean quality.
0: Tarasi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
2: Acquisition of knowledge makes you to argue with others. But not experience.
0: చదువు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అని.
2: After all, we study and learn and ultimately die. We should study to be mortal.
0: ఇది నీటి బుడగ.
2: Body is a water bubble.
0: ఎట్ట వచ్చిందో అట్ట పోతుంది.
2: As it comes, it vanishes.
0: మలినపు కొంప.
2: It is dirty.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
2: Full of affliction.
0: జాత సంచలనము పొందు దుంప.
2: It perinates like a
0: water. సాగర మీద గలేని కంప.
2: It cannot cross
0: the అంబుల మదిలంబు మలమెప్పు దలంప.
2: Full of bones.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసు.
2: Never think it's permanent. Oh,
0: హరి పాదములు ఆశ్రయించవే.
2: Surrender to the feet of God.
0: దానిని మనం ఆశ్రయించాలి.
2: We have to surrender
1: టు గాడ్.
0: ఇవన్నీ మనకు ప్రయోజనం కాదు.
1: ది రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి యూస్లెస్.
0: కనుకనే మనం చేసే సర్వ కార్యములు కూడాను దైవాత్మితమైన భావంతో చేయాలి.
1: ఆల్ ఎఫర్ట్స్ మస్ట్ బి అండర్టేకెన్ విత్ ద డివైన్ థాట్.
0: ఏ కర్మ చేసినా కానీ ఇది దైవార్పితము.
1: ఎనీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ప్రతి కర్మలు కూడాను దైవం యొక్క కర్మనే.
1: ఎవ్రీ యాక్షన్ ఇస్ డివైన్.
0: దైవ కర్మ కానటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ బుద్ధుడు చెప్పినటువంటిది.
1: దిస్ ఇస్ ద టీచింగ్.
0: పంచేంద్రియముల కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో ఎక్కడా కనిపించడం లేదన్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద ఫైవ్ సెన్సెస్.
0: అంత పంచేంద్రియం యొక్క ప్రభావమే.
1: వి ఫైండ్ ఫైవ్ సెన్సెస్ ఇన్ ద
0: పంచేంద్రియములు లేనటువంటి ప్రదేశమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దెమ్.
0: కాబట్టి పంచేంద్రియం యొక్క ప్రభావమే కనుక పంచేంద్రియములు మనం స్వాధీనం చేసుకోవాలి.
1: Therefore, it's all the influence of the five senses which have got to be controlled.
0: అప్పుడే దైవం నీ స్వాధీనం అయిపోతాడు.
1: Then you can experience
0: అదే కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: That is the control of mind.
0: అదే కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: Control of God.
0: ఈ సంబంధమైనటువంటిది మనం వశం చేసుకోవాలి.
1: This kind of relationship we should develop.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: All this is possible to acquire by love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమ చేత తప్ప అన్యం చేత మనకు లభ్యం కాదు.
1: It's not possible to achieve by any other way other than love.
0: నేను ఎప్పుడు చెప్తుంటాను.
1: So Bhagavan tells us,
0: start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love. This is the way to God.
1: This is the way to God.
0: అన్ని ప్రేమ చేతనే మనకు.
1: Everything is possible through love only.
0: ప్రేమ లేనటువంటిది ఈ ప్రపంచమే లేదు.
1: This world cannot exist without love.
0: Durvanchalu kaliginatundi variki anni unnai.
1: In fact, those with bad desires at everything.
0: Ee bad desires unta vaadini munchi vestunnayi.
1: The bad desires will ruin you.
0: Katta kalvidiki variki peaceful death kuda chikkadu.
1: And you will not have peaceful death at the end.
0: Elanti apavitramainatundi chaavos ostadi.
1: What kind of dangerous situation
0: you will be in. Peaceful death kavali.
1: One should have peaceful end.
0: మనసు చాలా పవిత్రంగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సేక్.
0: అది దైవ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ పాసిబుల్ బై లవ్ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఎంతో దూరం నుంచి వచ్చారు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఎన్నో శ్రమల పడి వచ్చారు.
1: యు హావ్ స్ట్రైన్డ్ ఎ లాట్.
0: మీరు ఎప్పుడు కూడా దీన్ని మీరు అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ ది సేమ్ బ్లిస్.
0: ఆనందంతో మీ జీవితాన్ని గడపాలి.
1: లీడ్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్లీ.
0: పీస్ఫుల్లీ.
1: పీస్ఫుల్లీ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్.
0: మనం ఈ చింతలు ఆ చింతలు వచ్చినప్పటికీ దాన్ని ఏమాత్రం మనం తలపెట్టకూడదు.
1: డోంట్ బి బాదర్డ్, డోంట్ బి వరీడ్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్.
0: దాన్ని పక్కకు నెట్టండి.
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: అప్పుడే నీకు తగినటువంటి స్థితి చిక్కుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: వచ్చింది కదా అని అన్ని అనుకోకూడదు మనము.
1: డోంట్ గో బై ద థాట్ దట్ కమ్స్ టు యూ.
0: కనుక మనం నిజంగా మనం చేయవలసినటువంటిది భక్తులైనటువంటి వారు ప్రేమ చేత దైవ చింతన మాత్రమే చేయాలి.
1: ఏ డివోటీ to chant, to sing the glory of God with all the love.
0: ఏదో నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అనుకుంటావు, అది కాదు నీవు చేయవలసింది.
1: యూ థింక్ దట్ యు ఆర్ ప్రేయింగ్ గాడ్.
0: ఐఎమ్ ది గాడ్. ఐఎమ్ ది గాడ్.
1: హ్యావ్ ది ఐడియా దట్ ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్.
0: ఐఎమ్ గాడ్.
1: ఐఎమ్ గాడ్.
0: దీన్ని నువ్వు చేయి.
1: దిస్ యూ థింక్ కాన్స్టెంట్లీ.
0: యు ఆర్ గాడ్.
1: యు ఆర్ గాడ్.
0: దైవం నీకంటే ప్రత్యేకంగా ఎక్కడా లేదు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఉన్నాడు అనుకున్నప్పుడు ఉన్నాడు.
1: If you think so, so it is.
0: కాని ఇంతవరకు దూరం మనం పోనక్కర్లేదు.
1: You don't need to go that far.
0: I am God. I am God. I am God.
1: Ruminate, contemplate on this. I am God.
0: దీనిని బుద్ధుడు కూడా చెప్పాడు.
1: Same thing was declared by Buddha.
0: ఏమని చెప్పాడు?
1: What did he say?
0: భగవంతుడు ఎప్పుడు కూడా తన యందే ఉంటున్నాడు.
1: God is within you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: ఎక్కడ చూసినా గాడే.
1: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు గాడ్ అని చూసుకోకుండా డాగ్స్ చూసుకుంటూ పోతున్నావు.
1: బట్ యూ డోంట్ సే గాడ్, బట్ యూఆర్ ఆఫ్టర్ డాగ్.
0: అది పోకూడదు.
1: యూ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: డాగ్ కు గాడ్ కు డిఫరెన్స్ టర్నింగ్ డిఫరెన్స్.
1: జస్ట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ది టర్న్. గాడ్ అండ్ డాగ్.
0: GOD గాడ్.
1: GOD గాడ్.
0: ఈ ఎంట్రెన్స్ లో నువ్వు బయలుదేరు, గాడ్ అవుతావు.
1: ఎంట్రెన్స్ విత్ లెటర్ G.
0: ఈ ఎంట్రెన్స్ లో బయలుదేరు, డాగ్ అయిపోతాడు.
1: రివర్స్ ఎంట్రెన్స్ డాగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: నువ్వు గాడ్ లో బయలుదేరు.
1: సో హ్యావ్ దిస్ ఎంట్రీ ఇన్ టు గాడ్.
0: డాగ్ లో బయలుదేరవద్దు.
1: నాట్ ఎంటర్ త్రూ ది
0: డాగ్. కూడా ఆల్సో గాడ్.
1: అండ్ యువర్ ఆల్సో డాగ్ ఇస్ ఆల్సో గాడ్.
0: కనుకని అంత దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ దైవతత్వాన్ని మనం అంటే మనసులో పెట్టుకోవాలి.
1: హ్యావ్ దిస్ డివినిటీ విత్ ఇన్ యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంతో మంది,
1: మెనీ,
0: ఎన్నో విధమైనటువంటి ఒక శ్రమల పడి
1: యు హావ్
0: శ్రీలంక నుంచి,
1: ఫ్రమ్ శ్రీలంక
0: ఇంకా అనేక ప్రాంతాల నుంచి కూడాను చాలా శ్రమ పడి వచ్చారు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్.
0: కానీ మీరందరూ సుఖంగా శాంతంగా తిరిగి స్వస్థానం చేరాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఏ సేఫ్ జర్నీ అండ్ ఏ సేఫ్ రిటర్న్ టు యువర్ నేటివ్ ప్లేసెస్.
0: ముఖ్యంగా బుద్ధుడు చెప్పినటువంటి మాటల్లో ఒక్కదాన్ని మాత్రమే మీరు గుర్తించండి.
1: Of all that Buddha said, remember one.
0: ఏది చేసినా దైవం యొక్క ప్రసాదంగానే భావించండి.
1: Whatever that happens, take it as God's gift.
0: కాబట్టి అతను అన్ని సాధనలు చేశాడు.
1: He did all spiritual practices.
0: కట్టకపోతే అన్నిటికీందు విరక్తి పుట్టింది.
1: He got vexed with all.
0: కనుకని భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ 5 సెన్సెస్ ని మాత్రం వసం చేసుకుంటే ఇంతకంటే గొప్ప సాధన లేదనుకున్నాడు.
1: There is no other greater spiritual practice other than control over senses.
0: స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే ఏంటి?
1: What is spiritual practice?
0: ఈ 5 సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవటమే స్పిరిచువల్.
1: Control of the 5 senses
0: is spiritual practice. సాధన.
1: This is spiritual practice.
0: స్పిరిచువల్ అంటే దేవుడు దేవుడు దేవుడు దేవుడు అనుకుంటూ పోకూడదు.
1: It's not thinking of God repeating name.
0: సెన్సెస్ కూడా దేవుడే.
1: Senses are divine.
0: కనుక ఈ సెన్సెస్ ఉత్తమమైనటువంటి సెన్సెస్.
1: దే షుడ్ బి నోబుల్,
0: పవిత్రమైన సెన్సెస్.
1: దే ఆర్ ఐడియల్ అండ్
0: సార్థకమైనటువంటి సెన్సెస్.
1: అండ్ దే ట్రూలీ మెంట్ ఫర్ రిడెంప్షన్,
0: పీస్ఫుల్ సెన్సెస్.
1: దే ఆర్ మెంట్ ఫర్ పీస్.
0: అలాంటి పీస్ఫుల్ సెన్సెస్ మనం ఎందుకు వదులుతున్నాము?
1: వై హావ్ వి డిస్టెన్స్ ఫ్రమ్ దాట్?
0: వద్దు వద్దు.
1: యు షుడ్ డూ లైక్ దాట్.
0: మీరు ప్రేమ చేతనే మీరు జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే నీవు పరిను ఆనందింపజేయి.
1: మేక్ అదర్స్ విత్ లవ్.
0: నీవు ప్రేమతో ఉండు.
1: యూ లీడ్ యువర్ లైఫ్.
0: నిన్ను ఆశ్రయించిన వారి గురించి ప్రేమ అందించు.
1: లెట్ ఆల్ పీపుల్ అరౌండ్ యూ బి
0: ఫుల్ ఆఫ్ లవ్. ఎవరిపైన నీవు ద్వేషాన్ని పూనవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: నీవెవరిని కూడా దుర్మార్గంగానే వర్షించవద్దు.
1: నెవర్ బి వికెడ్ టువర్డ్స్ ఎనీబడి.
0: ఎవరిని బాధించవద్దు.
1: నెవర్ హర్ట్ ఎనీవన్.
0: అందుకోసమనే వేదాంతం నందు చెప్పినది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ is the quintessence of Vedanta.
0: అది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: That's all what is said. Helping others is a merit, harming others is a sin.
0: ఏ సాధన చేసినా కూడా మీలో కొంతవరకు చంచలం కలగవచ్చు.
1: You may not have positive results by certain practices.
0: నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు ఆ విధంగా అనుకుంటుంటే నీకు ఏ చంచలత్వము రాదు.
1: If you constantly contemplate on the divinity within, there will be no
0: unsteadiness.
1: After all, it may lead to strenuous.
0: కానీ క్రమేణ అది నీకు పెద్ద ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ మే బి స్ట్రెన్యుయస్ ఇనిషియలి, బట్ ఇట్ కన్ఫర్స్ బ్లిస్ అల్టిమేట్లీ.
0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో లేడు.
1: గాడ్ ఈస్ నాట్
0: ఏ చర్చిలో కానీ, ఏ మసీదులో కానీ, ఏ దేవాలయంలో కానీ ఎక్కడ కూడా లేడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ టెంపుల్, చర్చ్ ఆర్ మసీద్ ఆర్ ఎ సినగాగ్.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నీ బాడీలోనే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ.
0: దేవుడు అనగా వేరు, దేశమందులు లేడు.
1: God is not in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమంది.
1: God is in your body.
0: పాపము అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not in foreign
0: country. తగియుండు.
1: Sin is attached to your action.
0: అంత తన యందే ఉంటుంది.
1: Everything is within you.
0: కనుక ఏ గ్రంథములు మీరు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ స్క్రిప్చర్.
0: ఏ చదువులు మీకు అక్కర్లేదు.
1: నో ఫార్మల్.
0: మీకు కావాల్సినటువంటి చదువు ఒక నమ్మకమే.
1: You need the education.
0: Faith, faith, faith.
1: You need the knowledge of faith, education
0: where
1: of faith.
0: There is confidence.
1: Where there is confidence,
0: there is truth.
1: There is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is
0: peace, there is God.
1: There is God.
0: కాబట్టి మొట్టమొదట మీరు కాన్ఫిడెన్స్ ని పెంచుకోండి.
1: సో వీ హావ్ టు డెవలప్ కాన్ఫిడెన్స్ టు బిగిన్ విత్.
0: ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది.
1: వితౌట్ కాన్ఫిడెన్స్ ఎవ్రీథింగ్ ఎండ్స్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: మొట్టమొదట కాన్ఫిడెన్స్ ని పెట్టుకోండి.
1: డెవలప్ కాన్ఫిడెన్స్.
0: చూడండి, ఇప్పుడు ఈ భవనం అంతా ఉంది.
1: హియర్ యు హావ్ దిస్ బ్యూటిఫుల్.
0: ఈ భవనంలో మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ద జాయ్.
0: కానీ దీని అన్నిటికీ ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ఫౌండేషన్?
0: ఫౌండేషన్ దీనికి ఆధారం.
1: ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ టు స్టాండ్.
0: ఫౌండేషన్ లేకపోతే ఈ భవనం మనం చూడటానికి వీలు కాదు.
1: వితౌట్ ఫౌండేషన్ బిల్డింగ్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: అదే విధంగానే
1: లైక్వైజ్
0: మనకు ఫౌండేషన్ అనేటువంటిది అదే మన నమ్మకము.
1: దెర్ఫోర్ ద కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: ఆ నమ్మకాన్ని మనం పెట్టుకుంటే
1: విత్ ఇట్ ఫెయిత్
0: ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: కెన్ అచీవ్ ఎ లాట్.
0: మీ కర్తవ్యాన్ని కర్మాలు చేయండి.
1: డూ యువర్ డ్యూటీ.
0: మీ డ్యూటీస్ మీరు చేసుకుంటూ
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: దివ్యమైనటువంటి యొక్క బుద్ధుని యొక్క ఆదర్శాన్ని మీరు అందించుకోండి.
1: అండ్ ఫాలో ది ఐడియల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ.
0: బుద్ధునికి ఎన్ని సుఖాలు ఉండినప్పటికీ అన్నిటికీ త్యాగం చేశాడు.
1: బుద్ధ హ్యాడ్ ఆల్ లగ్జరీస్, ఎక్స్ట్రావగాంజా, బట్ హి సాక్రిఫైస్డ్ దెం ఆల్.
0: ఇవన్నీ కూడా మనకు బోధన ఇచ్చేటువంటివి.
1: అండ్ దట్స్ ఆల్ ఎ సీక్రెట్ టీచింగ్ టు us.
0: కానీ త్యాగాన్ని ఇచ్చేటువంటివి కాదు.
1: బట్
0: త్యాగంలోనే ఆనందం ఉంటుండాలి.
2: బ్లిస్ లైస్ ఇన్ సాక్రిఫైస్.
0: భోగంలో మనకు ఆనందం లేదు.
2: నాట్ ఇన్ ప్లెజర్ అండ్ కంఫర్ట్.
0: కనుకనే త్యాగమే మనకు ఆనందం.
2: సో సాక్రిఫైస్ ఇస్ ది ట్రూ బ్లిస్.
0: సాక్రిఫైస్ చేసినప్పుడే మనకు ఆనందం లభిస్తుంది.
2: వెన్ వన్స్ యు సాక్రిఫైస్ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు
2: మోస్ట్ ఇంపార్టెంట్లీ
0: దేహాభిమానం తగ్గించుకోండి.
2: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం పెంచుకుని కొన్నది కూడా నీకు మరింత బాధలు పెంచుకొని పోతాయి.
2: ఇఫ్ యు హావ్ మోర్ బాడీ అటాచ్మెంట్ యు విల్ సఫర్ మోర్ అండ్ మోర్.
0: ఈ దేహాభిమానం తగ్గించుకోండి.
2: రిడ్యూస్ ద బాడీ.
0: ఈ దేహం నా దేహం కాదు.
2: దిస్ నాట్ మై బాడీ.
0: ఇది భగవంతుని యొక్క మందిరము.
2: ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇది భగవంతుడే చూసుకుంటాడు ఈ మందిరాన్ని.
2: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టెంపుల్.
0: కనుక ఈ మందిరం అనేటువంటిది నాది కాదు.
2: దిస్ టెంపుల్ డజంట్ బిలాంగ్ టు మీ.
0: నేను కూడా ఈ మందిరాన్ని నమస్కరిస్తున్నాను.
2: ఐ ఆల్సో ఆఫర్ మై ఒబిసన్స్ టు దిస్.
0: చాలా మంది బుద్ధుని దగ్గరకు వచ్చేసేసి దేహానికి చాలా గొప్ప ఘనత అని దేహానికి నమస్కారం చేస్తూ వచ్చారు.
2: మెనీ పీపుల్ అప్రోచ్ బుద్ధ, దే స్టార్టెడ్ సెల్యూటింగ్ ప్రోస్ట్రేటింగ్ టు ద బాడీ.
0: అయ్యా ఈ దేహానికి నేనే నమస్కారం చేస్తున్నాను.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ సే ఐ సెల్యూట్ మై ఓన్ బాడీ.
0: ఎందుకోసం అంటే దీని లోపల ఆత్మబోధకుడు ఉన్నాడు.
2: బికాస్ దేర్ లైస్ ది ఇండ్వెలర్ ద సెల్.
0: అది ఆత్మ.
2: దట్ ఈస్ ఆత్మ.
0: ఆత్మకు నివాసమైనటువంటిది ఈ దేహము.
2: ఇట్ ఇస్ ది ఇండ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద సెల్.
0: కాబట్టి ఇది ఒక మందిరమే.
2: ఇట్ ఇస్ మందిర్.
0: ఇది నా దేహం కాదు.
2: ఇట్ ఇస్ శాంక్టమ్ శాంక్టోరమ్
0: కాదు.
2: అండ్ నాట్ సింప్లీ బాడీ.
0: కాబట్టి నాకు ఈ దేహాన్ని భగవంతుడు అందించేందుకు దేహంతో సత్కర్మలు ఆచరించాలి.
2: దెర్ఫోర్ బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: సదాచారం సల్పాలి.
2: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీస్.
0: సత్కృతను పొందాలి.
2: అండ్ వీ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: సదానందాన్ని అందాలి.
2: అండ్ వీ షుడ్ ఎటర్నల్ బ్లిస్.
0: కనుక మనం ఆనందాన్ని పొందే కోసమని ఈ దేహం మనకు లభ్యమైపోయింది.
2: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్.
0: కనుక ఈ దేహం చేత మనం ఆనందాన్ని పంచుకుందాం.
2: సో త్రూ దిస్ బాడీ లెట్ us షేర్ బ్లిస్.
0: అప్పుడే మనకు దివ్యమైనటువంటి యొక్క ప్రభావం మనకు లభ్యమవుతుంది.
2: దెన్ యూ కెన్ హ్యావ్ ది ఫీలింగ్, ది రియాక్షన్, ది ఫీల్ ఆఫ్ ది డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చేస్తున్నటువంటి సాధనలు మీరు చేసుకోండి.
2: కంటిన్యూ యువర్ స్పిరిచువల్
0: ప్రాక్టీస్. సాధనలకు నేను అడ్డు రావటం లేదు.
2: నో అబ్జెక్షన్.
0: కానీ ఎన్ని సాధనలు చేసుకున్నప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్
0: దైవం మాకంటే బయట లేడు.
2: నెవర్ థింక్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
0: దేహం ఎప్పుడు కూడా విత్ మీ, ఇన్ మీ, అరౌండ్ మీ, అరౌండ్ మీ.
2: గాడ్ ఈజ్ విత్ మీ, ఇన్ మీ, అబౌ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
0: కనుక భగవంతుడు నాతోనే ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ విత్ మీ.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ అవే.
0: నేను ఒంటరిగా లేదు.
2: ఐఎమ్
0: నాట్ ఓన్లీ వన్.
2: ఐఎమ్ నాట్ అలోన్, ఓన్లీ వన్.
0: ఎప్పుడు కూడా దైవం నా వెంటనే ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ.
0: ఈ భావాన్ని పెట్టుకుని
2: హ్యావ్ దిస్ ఫీలింగ్.
0: మీరు జీవితాన్ని సక్రమంగా సాగించుకుంటూ పోండి.
2: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ కన్విక్షన్.
0: ప్రేమతో మీరు బ్రతకండి.
2: లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: Dear listener, Sairam and greetings from Prashanti Nilayam. Welcome to our program Outside Inside Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

0: ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

Young Man.

个还得还得睡个美人，还得还得睡这个睡个美人。就是现在我那婆婆睡个美人，就是现在我那婆婆睡个美人。

చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండేవి.

చదువు ఏల గొప్ప పదవులేల చాలు జాలి గుండె సంతోష శాంతులు

0: Why prosperity? Why all pleasures and comforts? What for is education? Why exalted positions? Why? It is enough if you have compassionate heart. The humanity, it is enough if humanity has the peace and happiness. It is enough for the human being to enjoy the peace and happiness within.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
0: Scientists have been propagating many of the theories all around the world.
1: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
0: Spiritualists have been propagating the principles of the divinity.
1: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
0: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
1: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
0: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
1: ఈ పరమాణువులు లేకుండినా ప్రపంచమే లేదు.
0: Without an atom the world cannot exist.
1: Who is God? Where is God? అని.
0: Who is God? Where is God?
1: God is atom.
0: God is an atom.
1: God is everywhere.
0: God is everywhere.
1: ఇది దీనికి సరైన జవాబు.
0: This is the correct answer.
1: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
0: Without these atoms you cannot see the universe.
1: విశ్వమంతయకుడును పరమాణువుల యొక్క సంపూర్ణమైన స్వరూపమే.
0: The universe is the combination, conglomeration of all the atoms.
1: కనుక వేదాంతులు అణో రణీయాం మహతో మహీయాం అన్నారు.
0: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
1: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
0: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
1: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
0: The atoms are spread all over the world.
1: కేవలము పరమాణువులనగా ఏమిటి?
0: What are these atoms?
1: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
0: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
1: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
0: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
1: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
1: ఈ కనిపించే మనుషులు,
0: the human beings that you see,
1: ee bhavanamu,
0: the mansion,
1: ee light,
0: the lights,
1: ee sarvam kudanu paramaanuvula yokka sammilita swaroopame.
0: Everything is the combination of atoms.
1: Maanavudanta kudanu paramaanuvula yokka cherikane.
0: Man is the combination of atoms.
1: Ee maanavunindu lenatuvanti yokka shaktulu jagattilo maraku chota kanaraadu.
0: There is no power outside the man which is not in him.
1: కాంతి తరంగములు మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
0: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
1: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
0: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
1: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
0: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ అయస్కాంతమే మానవుని యందు సమస్తము వ్యాపించి ఉన్నది.
0: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
1: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద ఆటమ్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
0: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
1: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
0: the subtlest among the minutest,
1: మేటి వస్తువులందున మేటి యగుచు,
0: the biggest in the big,
1: సర్వంతర సాక్షి అయినట్టి,
0: that stands as an eternal witness.
1: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
0: Divine is atom, atom is divine.
1: కనుకనే బ్రహ్మానిగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
0: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
1: అది కేనుకొను పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
0: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
1: రాముడు పుట్టాడు,
0: రామ వాస్ బోర్న్,
1: కృష్ణుడు పుట్టాడు,
0: సో ఆల్సో కృష్ణ,
1: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
0: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
1: సంభూతులు ఆవిర్భవించారు,
0: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
1: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
0: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
1: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
0: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
1: భగవంతునికి రూపమే లేదని కొందరు,
0: సమ్ సే గాడ్ హ్యాస్ నో ఫార్మ్,
1: అనంత స్వరూపుడని మరికొందరు,
0: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్.
1: ఇవన్నీ కూడాను చెప్తుంటే,
0: దే డిక్లేర్ సో,
1: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
0: దే ఆర్ నాట్ true in the strict sense.
1: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
0: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ఏమిటి ఆ రూపము?
0: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
1: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
0: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
1: ee naadu shabdamunaku oka swaroopam ledu.
0: Sound has no form.
1: Kaani shabdamu chesetundi oka vastuvunaku swaroopam unnadi.
0: But an object that makes the sound has a form.
1: ఇక్కడ శబ్దం వచ్చింది.
0: Here you listen to the sound.
1: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
0: Sound has no form as such, but the object that made brought forward this sound has a form.
1: అదే విధముగానే
0: likewise
1: ఆనందమునకు స్వరూపం లేదు.
0: Bliss has no form.
1: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
0: The experiencer of the bliss has a form.
1: పరిమళము స్వరూపం లేదు.
0: Smell has no form.
1: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
0: The flower that spreads fragrance has a form.
1: ప్రేమకు స్వరూపం లేదు.
0: Love has no form.
1: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
0: The mother who shares love has a form.
1: అదే విధముగానే
0: likewise
1: దైవమునకు స్వరూపం లేదు.
0: God has no form.
1: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
0: But the atom that constitutes has a form.
1: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
0: ద ఫిజికల్ ఫార్మ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
0: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
1: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
0: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
0: వాటర్ ద టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ ఈ జనమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
0: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ఈ టమ్లర్ యొక్క ఆకారం పురస్కరించుకుని జలం మనకు కనిపిస్తూ ఉండాలి.
0: The water appears so basing on the tumbler it is in.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
0: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫామ్.
1: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
0: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
1: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
0: A primordial fundamental principle of the universe is
1: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
0: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
1: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
1: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
0: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫామ్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక పరమాత్ముడు ఎవరనగానే పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
0: దేర్ఫోర్ ద వెరీ ఆటమ్ ఈస్ డివైన్. God has taken that form.
1: సర్వ అణు స్వరూపమే పరమాత్మ స్వరూపము.
0: అండ్ ఇన్ఫాక్ట్ ద ఫామ్ ఆఫ్ ఎవరీ ఆటమ్ ఈస్ బేసికలీ డివైన్.
1: ఇలాంటి సత్య నిత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ది ఎటర్నల్ ట్రూత్స్ విల్ హావ్ గాట్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీవన్.
1: సర్వత్రా పరమాణువులే ఉన్నదని సైంటిస్టు 1000 సంవత్సరాలంతా కూడాను అనేక రకమైనటువంటి పాటుపడ్డారు.
0: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
1: కాని వారు ఈనాటికి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: But they are not able to know the truth till this day.
1: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
0: And they have forgotten the fact that everything is composed of atoms.
1: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
0: Years and years ago, generations ago, Prahlada has known this fact.
1: ఇందుకలందు లేదని సందేహం వలదు.
0: Never doubt that God is here, that he is not there. Never doubt.
1: చక్రి సర్వోపగతుండు.
0: God is present everywhere.
1: ఎన్నెందు వెతకి చూచిన అందందే కనిపించు.
0: Wherever you search, you will find him there.
1: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: This truth has not been understood by modern scientists.
1: కనుక సైన్స్కు అందనటువంటిది ఇది భగవంతు యొక్క తత్వము.
0: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
1: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
0: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంతా కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
0: ద ట్రాన్సెండెంట్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
1: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
0: The vocabulary may be varied, but the basis is one.
1: ఇది అనంతమైనటువంటిది అందరియందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
0: The infinite power of an atom is present in everyone.
1: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
0: if you ask any boy what is a magnet,
1: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక మొలికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
0: His reply is, magnet is the one that draws near an
1: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
0: That's how he explains magnetic principle.
1: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
0: బట్ ఇఫ్ యు ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ఎ మ్యాగ్నెట్,
1: ధనమే అయస్కాంతం అంటాడు.
0: He will say, మనీ ఈస్ ద మ్యాగ్నెట్.
1: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే, పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
0: If you ask the husband what's the magnet, he'll say wife is the magnet. The wife says husband is the magnet.
1: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
0: What is basis for this flower?
1: దీనికి అయస్కాంతం ఏమిటి?
0: What is this magnet here?
1: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
0: And it is the bee that is the magnet.
1: తుమ్మెదనే దీని ఆకర్షిస్తుంటుండాలి.
0: And the bees are drawn near.
1: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
0: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
1: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
0: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
1: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
0: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
0: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ kings had crown bearing a magnet.
1: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
0: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి.
1: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు.
0: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
1: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
0: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి.
1: కానీ బట్ భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే.
0: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ మ్యాగ్నెటిక్ ఫామ్.
1: ఎట్టిది?
0: వాట్ మ్యాగ్నెట్?
1: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
0: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
1: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
0: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
1: దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
0: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే.
1: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది. అది సోక్రటిస్.
0: సోక్రటిస్
1: పవర్.
0: పవర్.
1: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
0: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
1: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుంది.
0: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
0: But you are not making an attempt to understand that latent power that would draw near, attract all around.
1: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
0: That attractive power God only has.
1: సీత బాలిక.
0: Sita was so young.
1: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
0: But at a residence, father Janaka kept a very heavy
1: పిల్లలతో ఆడుకుంటూ
0: శివధనుస్.
1: ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
0: While playing it so happened the ball just rolled just below this ball.
1: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తీవాలని చూచారు.
0: The other playmates wanted to bring out that ball.
1: కాని సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
0: సీత could simply lift up with her left hand and keep it aside.
1: ఈ విషయము జనకునకు తెలిసింది.
0: జనక కుడ్ కమ్ టు నో దిస్.
1: చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హీ వాస్ మిస్టిఫైడ్.
1: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్.
1: సీత బాలికనే.
0: సీత వాస్ సో యంగ్.
1: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
0: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
1: అని ఆశ్చర్యపడ్డాడు.
0: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఎవరికి చెప్పలేదు.
0: బట్ హీ డిడ్న్ట్ టెల్ ఎనీబడి.
1: దీనిని దృష్టి ఎందుకొని
0: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
1: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు.
0: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ వుడ్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సీత.
1: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ సచ్ ఎ ప్రామిస్?
1: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
0: Sita could lift this Sivadhanas easily.
1: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరిగినటువంటి మ్యాచ్.
0: ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ వుడ్ బి ఎ ప్రాపర్ మ్యాచ్ టు హర్.
1: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎనీవన్ హూ కెనాట్ లిఫ్ట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు మ్యారీ హర్.
1: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
0: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈస్ ద రైట్ మ్యాచ్ టు.
1: అమానుష్యమైనటువంటి శక్తి అతని ఎందుకు కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ that's present in Rama.
1: Kanuka ee vidhamainatundi oka vaagdanam chesi ee swayamvaramunaku prapanchamanta chaatinaadu.
0: Having made a promise like that, the same news was spread all over the world.
1: Andaru vacharu.
0: All kings came.
1: Dani ettadaniki prayatnam chesaru.
0: They made an attempt to lift this bar.
1: Vifaludaipoyaru.
0: And they failed utterly.
1: Kaani Vishwamitrudu teeskoni poyinatundi Ramalakshmanu iddaru kudanu andulo prati okka deeni kudanu aakarshaniyanga untundaru.
0: And Rama and Lakshmana who followed Vishwamitra, they were so attractive.
1: వచ్చిన జనమందరి కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
0: Everybody in the assembly started
1: seeing Rama. కలిగి ఉంటుండాలి.
0: It is the super power that's present in Rama.
1: కనుక ఈ విధమైనటువంటి ఒక వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.

0: ఎవరూ దృష్టి పెట్టలేదు.
1: నో వన్ వాజ్ లుకింగ్ ఎట్ దిస్ శివధనస్.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే ఆర్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్.
0: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
1: విశ్వామిత్ర లుక్ ఎట్ రామ.
0: చూసేటప్పటికీ దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్.
0: అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా, మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరా.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు
1: రామా వెంట నియర్
0: అమ్మును పక్కన పెట్టి
1: కెప్ట్ ది ఎరో ఆన్ వన్ సైడ్.
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్ సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హీ సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హీ వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి త్రాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది నాట్.
0: ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి? ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామా ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించడం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామా రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎవ్రీబడి.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఇస్
0: లేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివశీరస్ లో కానీ అన్నింటి ఎందుకును ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్ ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్ దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకును ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: హీ గోస్ బై ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫీల్స్ పంపస్ అబౌట్ ఇట్.
0: భోగ భాగ్యములేలా,
1: why this properties,
0: చదువులేల,
1: why
0: గొప్ప పదవులేల,
1: why exalted positions,
0: చాలు జారి గుణము,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్,
0: శాంతి సంతోషము,
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్,
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, నో మోర్ రిక్వైర్డ్.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: ఫర్ ది హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kudunu oka magnet nunchi vachetuntivi.
1: The happiness and peace are originated from the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet,
0: anta goppa shaktivantam anetuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That powerful magnet is in every man.
0: ఇందులో

0: ఉష్ణపు శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్,
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఇస్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: That which is not in man is not noticed outside.
0: Kaka man anta goppa balavantudu.
1: Man is so powerful.
0: Goppa shaktivantam galigavadu.
1: So powerful and energetic.
0: Ilanti man nu ee naadu alpuniga bhavichukotam chaala alpatvame.
1: It is meanness to consider man so low.
0: Ilanti manavatvanni,
1: such human life,
0: enta durvinyogam chesukuntunnam manam.
1: We are misusing it.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటి వారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుండది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ రామాయణ.
0: కనుక ఈ రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: కొన్ని రకమైనటువంటి వాలి మహాశక్తివంతుడు.
1: వాలి ఈజ్ వెరీ పవర్ఫుల్.
0: అతను కేవలము మ్యాగ్నెట్ పవర్ నుంచినే పుట్టినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంత స్వరూపమైనటువంటి వాడు.
1: హీ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: అతని శక్తితో,
1: విత్ హిస్ పవర్,
0: రాములతో యుద్ధం చేసినప్పుడు,
1: వెన్ హి వాస్ ఫైటింగ్ రామ,
0: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే,
1: వెన్ రామ స్టూడ్ ఇన్ ఫ్రంట్,
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్.
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: Therefore he had hit him standing behind the tree.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: this secret
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
1: We question why is it that Rama killed him?
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తిగా అధికంగా ఉంది.
1: Because Vali has got more of magnetic
0: power. ఎందుకు అయస్కాంత శక్తి అధికంగా ఉంటుండాలి?
1: So also Rama.
0: ఈ శక్తిని తాను అర్థం ఆకర్షించితే రాముని శక్తి క్షీణించుతుంది.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: కాలానుగుణ్యంగా,
1: appropriate to the times,
0: సమయ సందర్భానుసారంగా,
1: circumstances,
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకు హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: God conducts himself by the stipulations, limitations.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: And in fact he is beyond.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని,
1: basing on the positions, the circumstances,
0: ప్రపంచ క్షేమం కోసమని,
1: for the welfare of the world,
0: లోక కళ్యాణం కోసమని,
1: for the welfare of society,
0: జనరంజన కోసమని,
1: for everybody,
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: He appears as though he has no power.
0: ఈ కనిపించినంత మాత్రమున,
1: for that simple reason,
0: meeru sandehinchavachunu.
1: You may doubt,
0: mari inta shakti kaliginatundi vaadu sai baba enduku ee pani cheyaledu?
1: Bhagavan is so powerful, how is that he has not done this?
0: Kaani aa samayam alantidi cheyakoodadu.
1: That was the situation, it should not be done.
0: Ee samaya spurthiga manu maarchukuneetundi shakti oka daivaniki tappa anyuluku ye maatram kaligadu.
1: It is only God who can change the situation and the direction of the situation. No one can do it.
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును, ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరూ మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరు వారంతా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్, దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాములు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్,
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ద సినారియో, దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు,
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్,
0: గొప్ప సమావేశం నందు,
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్,
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు,
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ,
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of a woman.
0: Mahavirudu.
1: And he is a big warrior, and a king cannot bend his head in front of a woman. He is one of righteousness. Who
0: treads the path of righteousness.
1: So he need not bend his head.
0: Sita
1: was holding the garland and waiting and waiting. People are very much surprised. Why not Rama bend his head? And after all, he knows the height of Sita.
0: Kani okati ikkada chinna rahasyam kuda untundadi.
1: Here is one secret.
0: Antavarku Sitanu Ramulu chudaledu.
1: Till that
0: ప్రాపంచిక దృష్టిలో.
1: Till that moment, Rama did not look at Sita.
0: Yendukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudadaniki adhikaram untuntadi.
1: In fact, he has got the time to look at her after tying up the holy knot.
0: Parai kanyaka. Parai.
1: In fact, she was not married till then.
0: Alanti marriage kaanetunte yokka kanyanu purushudu chudakoodadu.
1: A man should not look at an unmarried person.
0: Ramana yokka sahaja dharmam.
1: That is the quality of Rama.
0: Tana yokka seela dharmamu.
1: And that stands for adi
0: character. Satya seelamu ani peru.
1: That is the very principle of truth.
0: Aa satya seelagnudiki ee vidhamaitundi kattubattu anta konni pettukunnadu.
1: And these are the regulations that he has laid down to himself.
0: Lakshmanu vaipunu chuchadu Ramulu.
1: Rama looked at Lakshmana.
0: Lakshmanu sukshma buddhi gala Lakshmanudu.
1: Lakshmana is very intelligent.
0: Appudu cheppadu.
1: Then he said,
0: Lakshmanudu anna మీ యొక్క సైగల్ నాకు తెలుసును.
1: బ్రదర్, ఐ నో వాట్ అనగా ఏమిటి సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీతా వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్న సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందట్టి నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ్ సేస్, నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యూ విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ్ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముల పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్, లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేపు అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామా హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటున
1: పాసిబుల్ టు టై అప్
0: లక్ష్మీదేవి వలచున
1: కాన్సర్ట్
0: లక్ష్మణుడు కొలచున
1: విల్ లక్ష్మణ
0: గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో
1: గొప్పరాక్ష్మణుడు
0: యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు.
1: హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో.
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా రామాయణాన్ని చదువుతూ పోతున్నారు.
1: People read Ramayana.
0: Bharata Bhagavatamulanta kuda chadutubothunnaru.
1: They read Bharata and Bhagavata.
0: Kani ee sukshmamainatundi tattvanni evaru gurtinchadaniki prayatninchatam ledu.
1: But no one is making effort to know these subtleties, secrets.
0: Kanuka prati manavuni endukudunu ayaskantam chala pradhanamainatundi.
1: In every man this magnet is very important.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్. హూ హావ్ ఇన్వైటెడ్ యు?
0: ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో.
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an attempt to know this power of attraction.
0: ఇక్కడికి వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్ హౌస్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్డ్ ఇన్ స్టిప్యులేటెడ్.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టెన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందా అంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షన్.
1: అండ్ ఇట్స్ ద రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు. కానీ ఈ సాధనల కంటే కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు. ఎవరు వారికి సరైన మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా
1: ప్రవర్తించుంటారు. కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు. ఇది భగవంతుని ఏ రీతిగా పొందాలి.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమని మీరు కూడా అందరికీ అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితమవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్ ఈస్ వన్నెస్.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: అండ్ దిస్ లవ్ విచ్ ఇస్ ఓన్లీ వన్ హెస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డెవలప్.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ అటైన్ గాడ్.
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: నాట్ దట్ హీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్స్ ఇన్ యు.
0: నుండి వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: దట్ విచ్ ఇస్ ఇన్ యూ లేటెంట్ ఇన్ యూ బికమ్స్ పేటెంట్.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: దిస్ ఇస్ రియాక్షన్.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: దిస్ ఇస్ రీసౌండ్.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: దిస్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
0: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తి చేయడానికి వీలు కాదు.
1: యు కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలవంతకని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాజ్ యూ ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందువల్లనే గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణ.
0: ఒక్కటే గుణము.
1: హస్ గాట్ ఓన్లీ వన్.
0: అది ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికి ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్, దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
1: the person who understands God,
0: jagatunanta artham cheskogaladu,
1: will be able to understand the whole world.
0: Ide upanishad kudunu bodhinchinatundi.
1: This is the teaching of upanishads.
0: Ye daanni manam gurtinchadaniki prayatnam chestamo appudu sarvamunu gurtinchina varam avtam.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్, రెస్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: వెన్ వన్స్ యూ నో దిస్ సిల్వర్,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: యూ కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ కంటిన్యూస్ టు బి సిల్వర్.
0: అనేక రూపంలో నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ స్టిల్ ఇట్ ఇస్.
0: అదే రీతిగానే ప్రేమమయమైన దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, you will find him everywhere.
0: ee sukshmamainatundi oka rahasyanni gurtinchukoleni manavudi aneka tikamakalabadi pothunnadu.
1: In fact, the person who does not understand love of God is confused.
0: Prema chetane paramatmani pondali.
1: Only can attain God through love.
0: Desham chetakani, ధనం చేత కాని, పదవ చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకనొక సమయం లోపల,
1: రాధ ఎట్ వన్ టైం,
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర,
1: రాధ ధర.
0: ఈ ధరను ఎన్ని విధమైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర.
0: ఒకనాడు,
1: వన్ డే,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటి,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హాస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైం,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్డ్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: ఎ చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హీ వాస్ థర్స్టీ హీ వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడాను శబ్దం ఇస్తుండాలి.
1: యాజ్ హీ వాస్ మూవింగ్ బై, ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్, అవుట్ ఆఫ్ ద లేక్, వన్ హ్యాండ్ కేమ్ అప్, రోజ్ అప్.
0: అయ్యా, నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు ఎవరికి చూపలేదు.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. మాత్రమే ఎత్తింది.
1: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐల్ పే మనీ.
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్, గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్. దానికి
0: కూడా గాజులు తొడిగాడు.
1: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా, దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్?
0: అమ్మా, ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు, ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్, ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టించాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్, సార్, యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇస్ నాట్ రైట్, హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: బట్ హీ హాస్ నోన్ ది రియాలిటీ.
0: నాది సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హింసెల్ఫ్.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు, నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ డిజైర్.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, "Where is she?"
0: Palani gootiku pakkalo untundadata cheppindi ani cheppindi.
1: And she directed me that money is there, very close the window.
0: Akkada kitiki ledu, goodu ledu.
1: And when he went inside, there's no window.
0: Tanu enno paryayamlo aa intlo sancharinchinatundi vaade.
1: And in fact, he moved about for a long time.
0: Kaari ee naadu lopala velle tappudiki oka kitiki kanipinchindi, daniki venaku vaipuna oka chinna goodu kanipinchindi.
1: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: Aa deento chey pette tappudiki daniki enta కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్, దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ది మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్, వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
0: Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gajulu vaadu ventu terigadu.
1: Calling Radha, Radha by name, he followed this bangles ala.
0: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu icchadu annadu.
1: And he has he said, I received the money as per your direction.
0: Asiriyanga vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయనా?
1: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
0: దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్,
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడీ కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కరికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణా కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదండి.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్. బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేదాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యు హావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన ఇరుదాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హావ్ దేర్ టు రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైన ప్రోభవలయు.
1: యు షుడ్ కన్ఫర్మ్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యు షుడ్ ఫాల్.
0: అంతే కానీ
1: ఓన్లీ దట్ యు షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: ఈ భక్తుని ఆ దీక్షను పూనాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ది డిటర్మినేషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
0: ఎక్కడ ఏ ఏ కారణం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్ ఆఫ్ ది సిచ్యువేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: without these considerations,
0: అడిగినారు కదా అని చీప్ గా వచ్చి భగవంతుడు అందించడు.
1: He doesn't manifest for the cheap reasons.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not,
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: He just finds out the
0: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐదింటి ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: He also answers, submits to these questions, why, where,
0: ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎట్లా,
1: when, how.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: And God manifests when he gets the answer to these questions.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present
0: anywhere.
1: Man is highly powerful.
0: He
1: is highly
0: sacred.
1: And is ideal.
0: దేనికి అవసరమైనా సాధించగలడు.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: బట్ హీ హస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్. వెల్ దట్ టేక్స్ మీ అవే.
0: అమెరికా వాడు
1: అమెరికన్
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్.
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడాను తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలోని దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హి కుడ్ నాట్ గో ఇంటు హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడాను లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: హి కెన్ అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హి కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫిమరల్.
0: అదే నరేంద్రుడు కూడాను రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్.
0: అయ్యా నువ్వు భగవంతుని చూచినానంటున్నావే నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హి సెడ్ హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని భార్యా బిడ్డల కోసమని చెప్పని ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యు హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఎర్న్డ్ బై గాడ్.
0: ఏనాడైనా ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కరుకుని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యు క్రై
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్ if your life is full of bumps and jumps and doubts, you'll never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha doubt,
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha the doubt, you have got this deha the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: యూ షుడ్ డిటర్మిన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విద్ ఇన్.
0: నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్ నో పిల్గ్రిమేజ్ నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక
1: బట్ వితౌట్ దట్ ఎక్స్పీరియన్స్
0: స్పర్శించక
1: వితౌట్ ఎక్స్పీరియన్స్
0: సంభాషణ లేకుండా
1: వితౌట్ ఇన్ కన్వర్సింగ్
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
0: కనుక ఎన్నో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్.
0: నేను పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యూ ఫైండ్ ద డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డు యూ మీన్ సే దే టే లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్.
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: యూ టచ్ ద బాడీ ఆఫ్
0: ఎన్ని దర్శనంలో చూస్తున్నారు మీరు?
1: యూ సీ మెనీ పీపుల్.
0: ఎందరితో సంభాషణలో జరుపుతున్నారు?
1: యూ కన్వర్స్ విత్ మెనీ.
0: అన్ని దీనికి సంబంధం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ డివైన్ రిలేషన్షిప్.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: అండ్ డివైన్ వైబ్రేషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద
0: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్.
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ యు.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యు ఇస్ నాట్ ఎవర్. ఎవరైనా
0: భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్
0: దట్. ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: యు కెనాట్ స్పెసిఫై
0: అయినా రావచ్చును.
1: హీ మే అపియర్ ఇన్ ఎనీ
0: అయితే తన యొక్క ఇచ్చ ఒకటి మాత్రం గుర్తింపజేస్తాడు.
1: హౌఎవర్ హీ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: ఏ రూపం పైన తనకు ఇష్టం ఉంటుండదు,
1: ద ఫార్మ్ దట్ యు లైక్ మోస్ట్,
0: ఆ రూపకంగానే తాను దర్శనమిస్తాడు.
1: గాడ్ అపియర్స్
0: మనకు అన్య రూపకంగా ఇవ్వడు.
1: నో అదర్ ఫార్మ్ దెన్.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనిటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
0: దివోటెడ్
1: హి అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫార్మ్ హి టేక్స్.
0: కనుకనే భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ those people who understand full well the divinity would be able to experience
0: motta motta daivatvani gurtinchadaniki prayatinchali.
1: First we should make every attempt to know God.
0: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Rama.

ಧಾರಿನ್ನ ಧಾರ ತಪ್ಪ.

0: ದೀಪಕಶ್ಚಂದ್ರ ಪ್ರಭಾತೋ ದೀಪಕೋ ರವಿ ಪ್ರದೋಷೇ ದೀಪಕಶ್ಚಂದ್ರ ಪ್ರಭಾತೆ ದೀಪಕೋ ರವಿ ತ್ರೈಲೋಕ್ಯೇ ದೀಪಕೋ ಧರ್ಮಃ ಸುಪುತ್ರೇ ಕುಲದೀಪಕ ಸುಪುತ್ರ ಕುಲದೀಪಕ
1: ಪಗಟಿಯೆಂದು ಸೂರ್ಯುಡು ಪ್ರಕಾಶಿಸಿತು. ಜೀವನಕ್ಕೆ ಜಗತ್ತನ್ನು ಚೂಪುತ್ತುಂಟಾಳು.
2: ಡ್ಯೂರಿಂಗ್ ದ ಡೇ ಟೈಮ್ ಇಟ್ಸ್ ದ ಸನ್ ಹೂ ಶೆಡ್ಸ್ ಹಿಸ್ ಲೈಟ್ ಅಂಡ್ ಹೆಲ್ಪ್ಸ್ ಆಲ್ ಆಫ್ ದ ಬೀಯಿಂಗ್ಸ್ ಇನ್ ದಿಸ್ ಯೂನಿವರ್ಸ್.
1: ರಾತ್ರುಳ ಎಂದು ಚಂದ್ರನು ಉದಯಿಸಿ ಜೀವನಕ್ಕೆ ದಾರಿಯನ್ನು ಚೂಪುತ್ತುಂಟಾಳು.
2: ಇಟ್ಸ್ ದ ಮೂನ್ ಹೂ ಶೋಸ್ ದ ಪಾತ್ ಟು ಆಲ್ ಆಫ್ ದಿ ಬೀಯಿಂಗ್ಸ್ ಇನ್ ದ ನೈಟ್ ಟೈಮ್.
1: ಮುಲ್ಲೋಕಮಲ ಎಂದು ಕೂಡ ಸರ್ವ ಜೀವನಕ್ಕೂಡ ಜೀವಿತಾನಿಕಿ ಆದರ್ಶಾನ್ನಿ ಅಂದಿಸ್ತೂ ಪ್ರಬೋಧಿಸ್ತೂ ಉಂಟುಂದಿ ಧರ್ಮಮು.
2: ಇಟ್ ಈಸ್ ಧರ್ಮ ರೈಚಸ್ನೆಸ್ ದಟ್ ಶೋಸ್ ದ ಲೈಟ್ ಇನ್ ದ ಪಾತ್ ಆಲ್ ದ ಟೈಮ್ ಟು ಆಲ್ ದ ತ್ರೀ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್ಸ್.
1: ಕಾನಿ ಕುಲಮನಕು ಜ್ಯೋತಿನಿ ಏರ್ವಿಂಚಿ ಜೀವಿತಮ ಯೊಕ್ಕ ಆದರ್ಶಾನ್ನಿ ಪ್ರಕಟಿಸಿ ಕುಲದೀಪಕುಡುಗಾ ನಿಲ್ಚೇಟುವಂತಿ ವಾಡು ಸುಪುತ್ರುಡು.
2: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
1: ಇದಿ ಪ್ರಾಕೃತಮೈನ ಭೌತಿಕಮೈನ ಲೌಕಿಕಮೈನ ಅನಿತ್ಯಮೈನ ಪ್ರಕೃತಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಟುವಂತಿ ಯೊಕ್ಕ ದೃಶ್ಯಮಲೇ ಇವನ್ನೀ.
2: ದೀಸ್ ಆರ್ ಆಲ್ ದ ಫಿಸಿಕಲ್ ಥಿಂಗ್ಸ್ ದಟ್ ವಿ ಸೀ ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ವಿಚ್ ಇಸ್ ಮೆಟೀರಿಯಲ್ ಅಂಡ್ ವರ್ಲ್ಡ್ಲಿ.
1: ಕಾನಿ ಸಗತ್ ವಿಶ್ರಮಲಕು ಆದರ್ಶಾನ್ನಿ ಅಖಂಡಿಸಿ ಆದರ್ಶಾನ್ನಿ ನಿರೂಪಿಸಿ ತಾನೇ ಆ ಆದರ್ಶಂಲೋ ಲೀನಮೈನಟುವಂತಿ ವ್ಯಕ್ತಿ ಒಕ್ಕಡುಂಡೆ.
2: However, in this universe, there is one ideal that demonstrates the spirit of idealism and stands as a testimony, the very metaphor of idealism.
1: ಎಕ್ಕಡ ಚೂಚಿನನಗುನು ದೈವಂ ತಪ್ಪ ಅನ್ಯಂ ಲೇದನೇಟುವಂತಿ ಸತ್ಯಾನ್ನಿ ಪ್ರದರ್ಶಿಸಿ ಪ್ರಕಟಿಸಿ ದರ್ಶಿಸಿ ಬೋಧಿಸಿನಟುವಂತಿ ವಾಡು ಕಾಣಾದುಡು.
2: But there is one who demonstrates the presence of the divinity everywhere, all the time, and he is the time itself.
1: ಅತನಿ ಪೇರೇ ಕಾಣಾದುಡು. ಕಾಣಾದುಡು.
3: ಕಾಣಾದುಡು.
1: ಕಾಣಾದುಡು.
2: His name is ಕಾಣಾದ.
1: ಇತನು ದೇನನ್ನು ಕನಿಪೆಟ್ಟಾಡು.
2: What is it that he discovered?
1: ಅಣೋರಣೀಯಾನ್ ಮಹತೋ ಮಹೀಯಾನ್. ಪ್ರತಿ ಅಣುವನಂದು ಕೂಡ ದೈವಮೇ ಉಂಡೆ. ಅಣುವನಕು ಮರಕ ಪೇರು ದೈವಮು ಅನಿ ಪೇರು ಪೆಟ್ಟಾಡು.
2: ಕಾಣಾದ ನೇಮ್ಡ್ ದ ಸ್ಮಾಲೆಸ್ಟ್ ಆಫ್ ದ ಸ್ಮಾಲ್ ದ ಆಟಮ್ ಆಸ್ ಗಾಡ್. ಗಾಡ್ ಇಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ದ ಸ್ಮಾಲೆಸ್ಟ್ ಆಫ್ ದ ಸ್ಮಾಲ್.
1: ತನ್ನ ಜನ್ಮಿಸಿನಪ್ಪಟಿ ನುಂಚಿ ಮರಣಿಸಿನಂತ ವರೆಗೂ ಕೂಡ ಪರಮಾಣು ಪರಮಾಣು ಪರಮಾಣು ಅನಿ ಅಣುವನೇ ಸ್ಮರಿಸ್ತೂ ವಚ್ಚಾಡು.
2: ರೈಟ್ ಫ್ರಮ್ ದ ಬರ್ತ್ ಟು ಹಿಸ್ ಡೆತ್ ಹಿ ವೆಂಟ್ ಆನ್ ಥಿಂಕಿಂಗ್ ಆಫ್ ದಿ ಸ್ಮಾಲೆಸ್ಟ್ ಪಾರ್ಟಿಕಲ್ ದಿ ಆಟಮ್.
1: ಅಣು ಅನೇಟುವಂಥದ್ದು ಲೇಕುಂಡಾ ಈ ಜಗತ್ತನೇದಿ ಕನಿಪಿಸದು.
2: ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ವುಡ್ ನಾಟ್ ಎಕ್ಸಿಸ್ಟ್ ವಿದೌಟ್ ಆಟಮ್.
1: ಪೂರ್ವ ವಿಶ್ವಮನಂದು ಏ ರೂಪಮೂ ಲೇದು.
2: Earlier this universe has no form.
1: Surya Chandradul Leru.
2: Sun or moon.
1: Akasha Bhumul Leru.
2: The space and earth.
1: Nakshatralu Leru.
2: Stars.
1: Ediyu Leru.
2: None existed in the past at the beginning.
1: Anta Chikatikunnatvantadi.
2: Everything was pitch dark at the beginning.
1: Kani Paramanavula Yokka Samputamainatvanti Yokka Cheriku Cheta.
2: Because of the combination of the smallest of the particles,
1: chala dattamainatvanti reetiga kudurukoni poyindi.
2: It could combine itself into hard matter.
1: Adi kudinchukovadam chetada ekku vedi sambhavinchindi.
2: Because of the solidification of the hard matter, there generated heat.
1: Ee okka vedi cheta brahmandamainatvanti shabdam yerpadindi.
2: And out of the heat came a loud sound.
1: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
2: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా విజృంభించిపోయినది.
2: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ సృష్టికి మూల కారణం?
2: దిస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
1: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
2: This was the experience of Kanada.
1: Anaga yenta dattamainatvanti yokka anuvulu pagili sarvatra vyapinchipoyinayi.
2: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
1: Aa pagalinatvanti de shabdame pranavam.
2: And the very primordial sound is pranava.
1: Adi ye omkaramu.
2: That is Omkara.
1: అది ఏ ప్రథమ నాదము?
2: And that is the primordial
1: sound. ఇది ఏ ప్రథమ నాదము?
2: That is the first sound vibration.
1: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
2: The sound vibrations are spread everywhere.
1: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
2: What was the origin of pranava, Omkara?
1: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
2: It started from this minutest particle.
1: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
2: యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్ ది ఆటమ్.
1: దీనిని పొందుటకు ఏది మార్గము?
2: వాట్ ఇస్ ద వే టు నో దాట్
1: అనేటువంటి విషయాన్ని ఈ కానాదుడు విచారణ చేస్తూ వచ్చాడు.
2: కానాద ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
1: కట్టకటప్పటికీ ఇది ఒక్కటే నాదం.
2: Finally he concluded that it is only primordial single sound.
1: Idi ye prathama shabdamu.
2: That is the first sound to begin with.
1: Ilanti shabdamunu prati manavudu kudanu smarinchali tarinchali.
2: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
1: Ilanti satyamunu prabodhinchi
2: this truth was taught.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
2: దట్ గాడ్ ఈజ్ స్మాలెస్ట్ టు ది స్మాల్.
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు.
2: అండ్ దట్ ఈజ్ బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: సర్వతను సాక్షి అయ్యుండు.
2: దట్ హీ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
1: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం.
2: అండ్ దట్ ఓంకార్ ఈజ్ గాడ్. అండ్ గాడ్ ఈజ్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
1: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
2: దిస్ ట్రూత్ వాజ్ ప్రొపగేటెడ్ all over the world.
1: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
2: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth and so on.
1: ఈ సృష్టికంతా మూల కారణము పరమాణువి.
2: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక స్వరూపమే.
2: So every human being is the combination of the smallest particles, the atom.
1: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడను కానరాదు.
2: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
1: అలాంటి పరమాణు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: Man never made an attempt to know the mystery of an atom.
1: ప్రాచీనులు కనిపెట్టినటువంటి యొక్క సత్య దీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
2: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
1: ఆనాటి ప్రాచీన ఋషులు లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా దానిని కథలుగా భావిస్తున్నారు.
2: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
1: మన ప్రాచీన యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యము ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
2: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
1: కనుకనే పరమ సత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
2: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
1: ఆనాటి పరమర్షుల యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
2: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
1: అది కాదు మనం.
2: That's not the fact anyway.
1: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
2: The sacred forms will have to be installed at the altar of our hearts.
1: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, హాస్యాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
2: The divinity that has got to be installed at the altar of hearts is neglected. Is just taken in a little simple way.
1: Kani idi enaadu jariginatvantidi.
2: When had this happened?
1: Kanaadulu anetvanti vaadu ee kaalam vaadu.
2: Kanada, to which time does he belong to?
1: 20,000 samvatsaramulaku puramu,
2: 20,000 years ago,
1: ee yokka kanaaduni vishayamu jagatlo entano uchcharinchetvanti vaaru.
2: The world knew well the spirit of Kanada.
1: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
2: Kanada recognized the value of the hydrogen and oxygen.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
2: He considered hydrogen and oxygen equal to the fire.
1: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
2: The fire finds a place in one of the two.
1: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
2: The other one extinguishes the fire.
1: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
2: This is the truth observed by scientists.
1: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
2: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
1: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
2: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
1: ఈ అణువును
2: are not recognized.
1: అణు ద్వారానే గుర్తించాలని ప్రవదించాడు.
2: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
1: ఈ అటమిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
2: అటమిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
1: ఇది కంటికి కనిపించదు.
2: యు డోంట్ సీ విత్ ది ఫిజికల్
1: ఐ. కానీ ఎక్కడ ఉన్నది?
2: దెన్ వేర్ ఇస్ ఇట్?
1: తినే తిండిలో ఉంటుండాలి.
2: ఇట్ దేర్ ఇన్ ద ఫుడ్ దట్ యు కెన్
1: చూచే చూపులో ఉంటుండాలి.
2: ఇట్స్ ప్రెసెంట్ ఇన్ యువర్ లుక్స్.
1: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
2: అండ్ ఆల్సో ఇన్ ద వర్డ్స్ దట్
1: నడిచే నడకలో ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా ఉండినటువంటిది అది.
2: ద అటమిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
2: మోడర్న్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ది అటమిక్ పవర్, ద మిస్టరీ ఆఫ్ ఆటమ్, దో హీ ట్రెడ్స్ అపాన్ ఇట్ బై వే ఆఫ్
1: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటిదని భావించి
2: హీ కన్సిడర్స్ దట్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతి పక్కన పెట్టారు.
2: అండ్ హీ కన్సిడర్డ్ యాజ్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండ్ బ్రష్డ్ ఇట్ అసైడ్.
1: కానీ
2: బట్
1: ఈ అటామిక్ ప్రాసెస్,
2: ది అటామిక్ ప్రాసెస్,
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది,
2: ఇస్ హైలీ సీక్రెట్.
1: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
2: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
1: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
2: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
1: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రైతులో అనుభవించటం లేదు.
2: వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్.
1: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
2: వీఆర్ లీడింగ్ అవర్ లైవ్స్ ఇన్ ద వరల్డ్లీ మెటీరియలిస్టిక్ వే.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: ఏ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
1: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైమ్
1: శివాజీ ఒక మంత్రి
2: అండ్ హిస్ మినిస్టర్
1: ఇరువురు చేరి
2: బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్
1: ఏదో వనవిహారంగా వెళుతున్నారు.
2: దే జస్ట్ వెంట్ ఆన్ టు స్పెండ్ దర్ ఈవినింగ్ టైమ్.
1: కానీ మార్గ మధ్యం లోపల
2: ఆన్ ద వే
1: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
2: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
1: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
2: వాట్ శివాజీ డిడ్ వాస్ హీ హస్ టేకెన్ అవే హిస్ క్రౌన్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బౌ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ మాంక్.
1: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
2: దిస్ వాజ్ నాట్ అక్సెప్టబుల్ టు ద మినిస్టర్.
1: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
2: హియర్ లైస్ ఎన్ ఎంపరర్ అండ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆన్ ది అదర్. వాట్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్.
1: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
1: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
2: హీ ఫెల్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్.
1: కానీ దీనిని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
2: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
1: సర్వధర్మములు ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
2: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
1: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
2: the time passed on like that.
1: Kani mantri chintinchinatvanti vishayamu aa Shivaji hrudayamlo nilichipoyindi.
2: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
1: Oka dinamu mantri ni pilichadu.
2: One day he summoned the minister.
1: Minister neevu ee naadu naaku moodu talalu teeskon raavali annadu.
2: Shivaji wanted the heads, three heads, to be brought to him.
1: Okati goat, మేకతల.
2: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: రెండవది గొర్రె తల.
2: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్.
1: మూడవది మనిషి తల.
2: అండ్ థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
2: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
1: ఎక్కడికో వెళ్లాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి యొక్క వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
2: హీ బ్రాట్ ది త్రీ హెడ్స్, ద గోట్ అండ్ ద షీప్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద క్రిమేషన్ గ్రౌండ్.
1: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
2: హీ బ్రాట్ ఇట్ అండ్ సెడ్ హియర్ ఆర్ ద హెడ్స్ ఓ ఎంపరర్.
1: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
2: ది ఎంపరర్ వాంటెడ్ దీస్ త్రీ హెడ్స్ టు బి సోల్డ్ దేర్ ఇన్ ద మార్కెట్.
1: వెళ్లిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
2: అండ్ ద హెడ్ ఆఫ్ the goat was immediately purchased.
1: మేకతలను కొను క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
2: ది హెడ్ ఆఫ్ షీప్ వాస్ ఇమీడియట్లీ బాట్.
1: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనేకని రాలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడీ పర్చేజ్డ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
2: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్ ఓ ఎంపరర్, నోబడీ ఇస్ ప్రిపేర్డ్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
2: అండ్ ఎంపరర్ సెడ్ ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
1: తీసుకెళ్లాడు, కొన్ని దినములు చూచాడు, ఆ ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
2: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ నోబడీ వాస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాస్ గివెన్ ఫ్రీ.
1: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదములపైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
2: ఓ మినిస్టర్ యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
1: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడా ఇంతే, ఎవ్వరు కొనరు.
2: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్ దిస్ హెడ్
1: ఎవరు ఇవ్వరు.
2: నోబడీ వుడ్ రికగ్నైజ్ యాక్సెప్టెడ్.
1: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదములపై పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
2: ఇన్ ఫ్యాక్ట్ మై లైఫ్ ఈజ్ రిడీమ్డ్ బై బౌయింగ్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ద బుద్ధిస్ట్.
1: ధనము వచ్చును పోవును ధరణియందు.
2: మనీ కమ్స్ అండ్ గోస్ ఆన్ ఎర్త్.
1: గౌరవ మర్యాదలు వచ్చి పోవును తీరును.
2: బట్ ద రెస్పెక్ట్ ద కర్టసీ అండ్ ది ఎస్టీమ్ వుడ్ రిమైన్.
1: గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
2: ద రైచ్యూసెస్ అండ్ ట్రూత్ వుడ్ రిమైన్ పర్మనెంట్లీ.
1: అది ఏ మానవుని జన్మకు సార్థకము.
2: దాట్ ఈస్ ది ట్రూ రిడెంప్షన్ ఫర్ మ్యాన్ కైండ్.
1: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
2: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
1: అది ఏ ప్రణవ శబ్దము.
2: అండ్ దట్ ఈస్ ఓంకార.
1: అది ఏ అటామిక్ ఎనర్జీ.
2: అండ్ దాట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
1: దీనికి శక్తి సామర్థ్యములు
2: ది కెపాసిటీస్
1: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
2: the capacity is latent in an atom.
1: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారిక. గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
2: The righteousness and truth would remain permanently.
1: అది ఏ మానవుని జన్మకు సార్థకము.

0: is latent in an atom.
1: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
0: నో వన్ క్రియేటెడ్ ఇట్ ఇన్ పర్టికులర్.
1: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ ట్రూత్ వాస్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ బై కానాద ఇన్ ద ఓల్డెన్ టైమ్స్.
1: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
0: హ్యూమన్ బీయింగ్ న్యాచురల్లీ సో లాంగ్ దే ఆర్ అలైవ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద బాడీ.
1: ఈ దేహంలో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
0: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
1: ఇదంత అణువు యొక్క శక్తియే.
0: In fact, the whole thing is the power of an atom.
1: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
0: No one can understand the secret of an atom.
1: అణుస్వరూపమే దైవస్వరూపము.
0: God is present in the form of an atom.
1: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
0: And the very atom is the entire universe.
1: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
0: The atom is the space.
1: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
0: The atom is the sound.
1: చరాచరమంతయకుడును అణుస్వనే నిండి ఉన్నది.
0: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
1: కనుక ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
0: So we should not neglect the principle of an atom.
1: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
0: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
1: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
0: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
1: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
0: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
1: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoodadu.
0: Though it has been there all the time with us, in us, how is it that we do not know?
1: Bhoomi tana chuttu taan tirugutundi.
0: The earth revolves around itself.
1: Tirigi tana suryan chuttu tirugutundi.
0: It also revolves around the sun.
1: Deeni evaru tipputunnaru?
0: Who is responsible for this rotation?
1: Enduvalla idu jarugutundadi?
0: Why does it happen?
1: Evaru triptunnaru?
0: Who is the main cause behind?
1: Ee satyanni gurtinchadaniki evaru prayatninchadam ledhu.
0: No one is making an effort to know this secret behind.
1: Tana chuttu taanu tirigatam cheta,
0: because earth revolves around it.
1: Jagattukantaikunnu raatrim pagalu yerpadutunnayi.
0: We have day and night.
1: Tana surya chuttu tirigatam cheta,
0: as earth revolves around the sun,
1: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
0: We have got various seasons and the food.
1: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
0: They are not reasonless in fact.
1: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
0: It is the divine will which is the main cause for all this creation.
1: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి యొక్క నియమమే.
0: It is God's master plan for the benefit of the world.
1: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
0: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ఎన్ ఆటమ్.
1: అణువు అంటే కేవలము ప్రాణము లేనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
0: వీ కన్సిడర్ ది ఆటమిక్ పవర్ యాజ్ పాసివ్ డల్ అండ్ ఇనర్ట్.
1: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
1: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
0: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
1: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ అకార్డింగ్లీ.
1: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
0: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
1: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
0: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
1: అది ఏ దైవము?
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము?
0: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: అది ఏ ప్రాణతత్వము?
0: అండ్ దట్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
0: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
1: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి?
0: బట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ టు నో దిస్?
1: కానీ ఈ మైక్రోజెనాసీ ప్రాసెస్ ఫాలో చేయాలి.
0: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ and understand the principle.
1: Idiye kanadu cheppadu.
0: This was taught by kanada.

0: అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: When once you follow the procedure laid by Kanada, you will be able to experience.
0: చూడండి, ఒక అణు అట్టపోతూ ఉండాలి.
1: See here, one atom is moving right now.
0: దానిని మనం సంచరిస్తూ, దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: When once you are able to concentrate on the movement of an atom, you will be able to
0: catch పరమాణువును ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
1: You can catch hold of number of atoms in a fraction.
0: ఎన్నో పట్టావు.
1: In a fraction you can hold them in your
0: fist. మొదటి ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
1: And then when you release your fist, they would go everywhere.
0: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటాయి.
1: And the sound behind this Omkara Pranava and also this atomic principle.
0: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
1: And it all depends, the whole thing, life depends on this.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: Devotees pray.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: We may doubt the result of prayer.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: Through prayer you can accomplish greatest.
0: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
1: You will have the mighty victory.
0: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
1: Impossible things can be made possible by prayer.
0: ఒక చిన్న విషయము.
1: A small example.
0: నేను ఏ మందు తీసుకోను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: నేను ప్రయత్నించను.
1: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: కానీ 10 దినముల నుంచి కూడా ఇక్కడ పెద్దగా వాదింది.
1: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
0: నిన్నటి దినము నేను గమనించాను.
1: Yesterday Bhagavan observed.
0: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: All that have assembled here are concentrating on the swelling on the cheek, not on Bhagavan.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
1: All are feeling so sad that Bhagavan had no relief till now and that he is feeling, that he is suffering.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: Last evening, when Bhagavan was giving us a discourse during the valedictory function, he didn't know what he was speaking at that moment.
0: Kani lopala vellanu.
1: Bhagavan went inside.
0: Pandukunnaru.
1: And he just rested.
0: Ee bhaktulu yokka prarthanalanni kudanu kuppalu kuppalu vachayi.
1: All prayers of the devotees reached him.
0: Swami, repatiki guru ponu.
1: Bhagavan,
0: repatikaina meeru aanandanga sarainatu sthitini meeru maaku darshimpacheyali.
1: Bhagavan, tomorrow is Guru Purnima. Be normal, we want to see you in your true form.
0: Tellavaru lechanu.
1: Bhagavan got up this morning.
0: Okka noppi ledu, okka baadha ledu.
1: No pain whatsoever.
0: Nenu nayam kavalani nenu sankalpinchaledu.
1: And in fact, he has not willed it so.
0: Kaani aa prarthana yokka phalitame ee vidhamainatuvanti yokka deeniki aanandaniki kaaranam.
1: The bliss of this day is the response to prayers.
0: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
1: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
0: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
1: టుమారో గురు పౌర్ణమి ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
0: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తానే.
1: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
0: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
1: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడూ నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
0: నయం కావాలని కానీ ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
0: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంట్రుకు కొనే వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: Therefore, the same atomic power is present in every one of us.
0: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: We have to understand to some extent the mystery of an atom.
0: మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: Since ancient times we have been spending time concentrating, worshipping on a form and
0: avikudanu aavirbhavinchinatundi anevu nundi,
1: and in fact they are also made out of this
0: ramani oka vigrahanni petti mana prarthistuntam,
1: and we keep a statue there and we go on praying.
0: Kaani aa ramudu ekkada unnadu?
1: Where is he now?
0: Ledi.
1: No.
0: Krishnani oka vigrahanni petti poojistunnam.
1: We have the statue of Krishna.
0: Unnada? Ledi.
1: He is not there now.
0: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
1: We worship Ishwara, we don't see.
0: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
1: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
0: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
1: And our feelings, our thoughts are narrow.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవటం చేతనే సర్వము శూన్యమైగా కనిపిస్తుండాలి.
1: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
0: Vishala bhavame srushti.
1: The broad mindedness is creation.
0: Sankuchita bhavame maranamu.
1: The narrow mindedness is literal death.
0: Kalkani ee sankuchita bhavam manlo undinantha varaku manam chachina varato samaname.
1: So long we are narrow minded, we should consider our life a death in fact.
0: Manam eppudu vishala bhavanni penchukovali.
1: We should be broad minded.
0: Vishala hrudayanni penchukovali.
1: We should have broad minded.
0: Aa vishala hrudayamlo vishalamaina daivattam cheri untadi.
1: And naturally we will find the vastness of the divinity.
0: Prachina kalam nundi,
1: since ancient times,
0: అనేక మంది మహర్షులు
1: many sages
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
1: Adopted many spiritual paths.
0: ఈ కాణాదుడు చాలా గొప్ప సాధన చేశారు.
1: కాణాద did penance and followed spiritual paths.
0: కట్టకడపటికీ ఇది ఏది కాదన్నాడు.
1: And ultimately he negated everything.
0: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
1: And I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavattvam jeevistuntundadi.
1: The human life today is based on the material objects.
0: Anta swartha saprayojanam chodo jeevistuntundadi.
1: The modern life is full of selfishness and self interest.
0: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaki ee maatramu artham kaadu.
1: So long we are selfish, we cannot understand even a trace of
0: atomic power. Sadhana chesukochunu, dhyanam chesukochunu, japam chesukochunu, poojalu chesukochunu, antu tappu ledu. Kaani
1: we may meditate, we may chant.
0: Anutattvanni matram marchakoddu.
1: We should not forget the nature of an atom.
0: Aa anuvulande untundadi sarvamu.
1: Everything is present within this atom.
0: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
1: దిస్ అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీలీ ఇన్ యూ.
0: మన దేహము అణువే,
1: ద బాడీ ఇస్ ఎన్ అటామ్.
0: మనసు అణువే,
1: ఆల్సో మైండ్.
0: బుద్ధి అణువే,
1: ఇంటెలెక్ట్.
0: చిత్తము అణువే, అంతఃకరణ అణువే. సర్వము అణుమయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
1: And this very అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ డివైన్ ప్రిన్సిపల్.
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
1: God listens to our prayers.
0: కాని కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
1: Some feel that we may be bothering God by praying fervently.
0: చాలా పొరపాటు.
1: You are mistaken.
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
1: God will not have any difficulty.
0: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
1: God never suffers.
0: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
1: Therefore, the bliss of the devotee is the bliss of God.
0: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
1: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
0: కాని మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
1: But we are happy and blissful by having smaller things, the material objects.
0: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
1: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమే నాకు అది ఘనంగా ఉంటుంటది.
1: యు మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
0: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
1: యు మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
1: గురు పూర్ణిమ షోస్ యూ a divine sacred path.
0: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
1: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
0: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనసు యొక్క తత్వమే.
1: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
0: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
1: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్ బ్లెమిష్ లెస్ లైక్ ద ఫుల్ మూన్.
0: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేటప్పటికీ అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: Develop that attitude so as to make your mind shine.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగలిపటికి మీ ఎందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
1: We read many of the texts grantha, but we lose the very essence gantha.
0: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
1: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
0: నీవు చదివిన చదువులని నువ్వు ఘనమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: పరమాణువుల్లో అణువు అయినటువంటిది.
1: ఇట్ ఈస్ స్మాలెస్ట్ స్టిల్ స్మాల్.
0: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
1: సో యూ కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
0: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ సీ హిమ్.
0: పదవుల ఎందు మనకు భగవంతుడు కానరాడు.
1: నాట్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులోనే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యూ కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు గురు పూర్ణిమ,
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: వాట్ షుడ్ వీ నో టుడే?
0: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
1: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ ఇన్ యూ.
0: ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
1: ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
0: కనుక నీ ఎందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వేదికలా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎన్ అటమిక్ ఫామ్.
0: ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ బేసిక్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
1: డోంట్ బి ఏ బెగ్గర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: లెట్ us డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
1: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: వై షుడ్ యూ అండర్టేక్?
0: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: ఇన్ ఆర్డర్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty it is?
0: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
1: యూ వర్క్ ఇన్ ఆఫీస్ ఫర్ ఇన్స్టెన్స్.
0: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీస్ కు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు యువర్ ఆఫీస్ దేర్.
0: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్.
0: ఇంటికి వచ్చావు,
1: యూ రిటర్న్ హోమ్.
0: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్య బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
0: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
1: డోంట్ బ్రింగ్ హియర్.
0: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
1: Just drop it there.
0: House work, house ke.
1: And you should limit your family
0: business work, business ke.
1: Business affairs,
0: adhyatmika work, adhyatmika ke.
1: And in spiritual field, you should be absolutely spiritual.
0: Manamu aneka badalaku guri avutunnamu.
1: Because we mix things, we are confused and suffer.
0: Kanaka mana mandu మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్.
0: నేను మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే.
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన, దుశ్శాసన
0: ఉన్నాన్నటి వరకు జీవించినటువంటి వారు.
1: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
1: హిరణ్యాక్ష,
0: వాళ్ళు చాలా సైంటిస్ట్.
1: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్ హీ వెంట్ టు సన్ ఆల్సో
0: సూర్యమండలమే కాదు నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు
1: హీ రీచ్ ఈవెన్ స్టార్స్
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది
1: వెన్ వన్స్ హీ టచ్డ్ ద స్టార్ ధ్రువ ద హోల్ ఎర్త్ స్టార్టెడ్ మూవింగ్
0: దాంతో మరణం చెందాడు
1: దట్ ఎండెడ్ హిజ్ లైఫ్
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి కానీ దానికి మితి మీరిపోతే ప్రమాదం కలుగుతుంది
1: హ్యాస్ టు వర్క్ అండ్ డూ అండర్ సర్టన్ లిమిటేషన్స్
0: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు
1: సచ్ గ్రేట్ పీపుల్ మేడ్ ఆల్ అటెంప్ట్స్ టు అటైన్ డివినిటీ
0: మనము అల్పులమైనప్పటికీ అధికమైనటువంటి భావాన్ని పెట్టుకోవాలి
1: వీ మే బి స్మాల్ బట్ వీ షుడ్ హ్యావ్ బిగ్ ఫీలింగ్స్
0: విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి
1: వీ షుడ్ బి బ్రాడ్ మైండెడ్
0: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటుంది
1: ఇన్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు
1: మ్యాన్ హ్యాస్ డెత్ బట్ నాట్ ద మైండ్
0: మనసుకు మరణమే లేదు
1: మైండ్ ఈస్ డెత్ లెస్
0: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి
1: దేర్ఫోర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ద రిజల్ట్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో
1: ఆల్ దట్ ఇస్ ది పాస్ట్ ఆఫ్ సెవెన్
0: ఎన్ని కర్మల యొక్క సంస్కారములో
1: అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి
1: ఆర్ ఆల్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్
0: ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
0: మైండ్ మనసు పరమాణువులతో కూడినటువంటిది మనసు
1: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్
0: ఈ పరమాణువుతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు
1: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ cheap or low or neglect
0: అనేక మంది బాధలను భరించుకోలేక
1: many people could not bear suffering
0: ప్రాణాన్ని తీసుకుంటుంటారు
1: they commit suicide
0: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా ఈ మనసును మరణించుదాం
1: many people feel that it is the mind responsible for all the suffering and so
0: they want చాలా పాపము
1: but it is the worst of the sins
0: నీ మనసును కాదు మరణింప చేసేది
1: it's not the mind that's
0: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు
1: and you have that idea of god
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్
0: ఆత్మనే దైవము
1: అండ్ సెల్ఫ్ ఇస్ గాడ్
0: దైవమే ఆత్మ
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ
0: ఎందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు
1: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి
1: సో లాంగ్ వేర్ అలైవ్ we may have number of difficulties we should resist
0: saavu puttukoleinatte shashvitundu
1: god is eternal who has neither beginning
0: aadi madhyantrahitudu anade vaadu
1: and is quite eternal has no birth
0: taanu chaavaka puttaka champapadaka
1: he cannot be killed nor would kill
0: sarvatran saaneyayundu
1: and is all pervasive
0: sarvatra jeevinchinatundi vaade bhagavantudu
1: and is eternal and immortal
0: kanuka daivatvaniki ee vidhamaitundi okka jananamarnalu unnadani bhavinchakoddu
1: god has neither birth nor death
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్
0: ఒకానొక సమయం లోపల షిర్డి లోపల
1: అట్ వన్ టైమ్ ఇన్ షిర్డి
0: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది
1: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
0: Kani okanadu Patel anetunte vayana vachadu.
1: One day Patel came.
0: Vachi tan chaala srimantude.
1: He was a rich man.
0: Kani jobi ninduku notes pettukunnadu.
1: He had currency notes in his pocket.
0: Baba chuchadu.
1: Baba noticed it.
0: Chuchi oka daggara unnatunte manushini pilchadu.
1: He called a devotee close by.
0: Baba ki eppudu kodunu Sham anetunte vaadu daggaraga undatuntadu.
1: There is one devotee by name Sham very close to Bhagavan.
0: Sham oo oorlo poi aa patel daggara poi naaku 5 rupayalu kavalo teeskonra annadu.
1: He said Sham go to that rich man and bring 5 rupees.
0: Poyadu aa Sham ledu talupu vesadu bi.
1: He went and he noticed the residence of Sham locked.
0: Pare ungoga daggara poi inkoka patel ni adigamannadu.
1: And Baba wanted him to go to some other man.
0: ఈ విధంగా పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
1: As this man was asked to go to different people, he could not get money wanted by him.
0: కానీ
1: but
0: జోబి నుండి నోట్లు పెట్టుకునేటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
1: బట్ దేర్ ఇస్ పటేల్ దేర్ సిట్టింగ్ విత్ కరెంట్.
0: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
1: హీ హాడ్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. బాబా యూ వాంట్ మనీ, హియర్ ఇస్ హిస్ కరెన్సీ.
0: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
1: దెన్ శ్యామ్ సేడ్,
0: శ్యామ్ నీ జీవితంలో జీవితం ఉండేంత వరకు నా వెంట ఉంటావు, నిజమే.
1: Sham, you will be with me so long you are alive.
0: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నార తత్వం నీ నుండి రాకూడదు.
1: You should not be miserly.
0: లోభితనము, లోభితనం.
1: You should never be miserly any time.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే నువ్వు స్వామి ఏం కావాలేమో తీసుకుని చెప్పకూడదా?
1: When I say 5 rupees are needed, can't you offer it?
0: చాలా మందికి ధనమే దైవము.
1: Many people consider money as God.
0: రాజకీయమే దైవము.
1: Politics God.
0: పార్టీసే దైవము.
1: Our political parties.
0: ప్రభుత్వమే దైవము.
1: And they consider everything.
0: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: Such people will have all these that follow them even after their death.
0: ఏమిటి మీరు సాధించేటువంటిది?
1: What is that you achieve?
0: ఎందుకోసం మీరు బ్రతికారు?
1: Why, what for is life?
0: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానికా?
1: Why should you waste your life?
0: మానవుడని పేరు పెట్టుకుని,
1: having been born a human being,
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికా?
1: Why should you lead a polluted life?
0: చీ చీ చీ చీ.
1: What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్
0: ది లైఫ్. ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరు ఏమనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికెంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్.
0: చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: They also they have conflict.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునుపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత,
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్,
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది, ఇది కాదు మనం ఆశించవలసింది.
1: దిస్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమనే పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life in love.
0: మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది ఏ నిజమైనటువంటి జీవితం.
1: That is true life.
0: ఉపనిషత్తులు అందరికీ ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: That is the value attached to human life by Upanishads.
0: మానవా,
1: ఓ మ్యాన్,
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: యు ఆర్ టు బి రెస్పెక్టెడ్.
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: యు ఆర్ టు బి లవ్డ్.
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీ వన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుడునంత వరకు మా కష్టాన్నే ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే, స్వామి ఫ్రమ్ డాన్ టు డస్క్ please grant us difficulty.
0: ఈ కష్టంలో ఉండినటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: The happiness that we get out of difficulty is not noticed anywhere else.
0: మేము సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: In fact we struggle hard to be happy to have comforts and convenience.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: There is no treasure.
0: నసుక లభ్యతే సుఖం అన్నారు.
1: You don't get happiness out of happiness.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను, దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్ హిమ్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ that you should not be carried away by your suffering.
0: ఆ బాధన మాత్రం నాకు ఏ మాత్రమూ రాదు.
1: And such suffering will not be anywhere in the vicinity.
0: దుఃఖమునకు ఏ మాత్రమూ అవకాశం ఇవ్వను.
1: Bhagavan will never give scope for anything.
0: 77 years అయిపోయింది.
1: Bhagavan completed 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: Bhagavan never suffered. He was never sad.
0: మానవుడు ఆనందమయుడు.
1: In fact, there is no
0: ఆనంద పిపాసి.
1: Man is blissful.
0: ఆనందమే అతని హృదయము.
1: And bliss is your
0: center. ఆనందమనే హృదయాన్ని పెట్టుకొని ఎందుకు దుఃఖపడిపోతావు?
1: Bliss being the center of life, why should you grieve?
0: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవటం చేత దుఃఖపడుతున్నారు.
1: We do not know that we are the very embodiment of bliss and we suffer.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి పోతుంటాయి.
1: Some connections, relations come and go.
0: ఇవన్నీ comes and goes.
1: They all comes and goes.
0: కానీ comes and grows. పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: But that which comes and grows is love.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what's your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టం వచ్చినా గాని ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో కొడుకులో తల్లిలో తండ్రిలో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family life.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it is full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌలు ఎక్కడైనా ఉందా?
1: Do you find the absence of clouds any time?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: Our very heart is the space.
0: ఇందులో మన థాట్స్ మన భావములే ఒక క్లౌడ్స్.
1: All our thoughts and feelings are clouds.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: When the cloud of attachment sets in, everything will be dark.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈస్ ఓన్లీ మెంటలీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. శివాజీ
0: తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we're alive.
0: పోతాని ఎవరు గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long, I'm alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితే,
1: the moment I leave this body tomorrow,
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి యొక్క తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ యూ అండ్ దిస్ బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపెన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లిస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: And he experiences
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: And he ends his life in bliss.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనదిగా పెట్టుకోవాలి.
1: Today being Guru Purnima, the full moon symbolizes, stands for a pure heart.
0: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: It should be pure and steady.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: Just brush them aside that come and pass off.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: We also find mosquitoes in front.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: Just brush them aside.
0: అదే విధంగానే
1: సిమిలర్
0: మనకేదైనా దుఃఖాలు విచారములు వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ ఫుల్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా,
1: we should not be a victim to difficulty,
0: ఆనందమునకు పొంగకుండ,
1: and we should not be elated by praise.
0: పొంగనటువంటి ఒక దివ్యత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
1: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: వాహే గురు, వాహే గురు, వాహే గురు జీ.

0: వాహేగురు వాహేగురు వాహేగురు ఒక్కడే వాహేగురు.
1: ఓన్లీ వన్ గురు,
0: ఇద్దరు కాదు.
1: నాట్ టు,
0: ఒకరు అంతర్గురువు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్,
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు,
0: నీవే శివుడవు,
1: యువర్ శివ,
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ,
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ, అందరికి కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
0: నేనే బ్రహ్మను,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు,
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో, నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
0: తప్పేమీ లేదు,
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు,
1: ఇట్స్ నాట్ ఈగో.
0: నిజమైన రైట్,
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ వాయిస్ ఆఫ్
0: సెల్ఫ్. దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చెప్పండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇదే కావాల్సినది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వి షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వి షుడ్ యూస్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: ఐడియల్ బాయ్ గా తయారు
1: కావాలి.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యూ షుడ్ ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: దట్స్ వాట్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని శేషిగా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: ఇంతమంది పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కాని ఏ మార్పు వచ్చింది మీ లోపల?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
1: You come here to visit and go.
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: spiritual practice. వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: Your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform yourself and you
0: మార్పు.
1: And then you should change.
0: అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాక్కు సత్యాన్ని నీవు నిలబెట్టు.
1: And uphold that spiritual dictum that you are God.
0: ప్రాకృతమైనటువంటి వస్తువుల యొక్క భావాన్ని మర్చిపో.
1: Give up this materialistic tendency.
0: ఇవంతా లౌకికమైనటువంటివి.
1: That's all worldly feeling.
0: సాధ్యమైనంత వరకు దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: ఏదో నీవు ఉన్నంత వరకు ఈ జ్ఞాపకం పెట్టుకుంటావు, దీన్ని చచ్చిపోతే ఏం చేస్తావు?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: ఏమీ మనకు వెంట రాదు.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
1: యూ కెనాట్ క్యారీ ఇవన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ డిడ్ యూ గో?
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ గాడ్గానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా గాడ్గానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్ ఈ వైపు నుంచి పోతుంది, డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, గాడ్ గా తయారవుతాయి.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జీఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ. Everything is divine.
0: Sarvatra undinatvanti daivatvanni manam visvesinchandi.
1: It is the divinity which is so vast and infinite. Have faith in it.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్, దేశం
0: కూడా సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: with that, we've come to the end of the current episode of Radio Sai Bhajan Classroom. If you have any queries or comments, as always, you can write to listener@radiosai.org. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. With heart full of gratitude, we offer this program at the lotus feet of our most gracious, merciful Lord.
1: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 11th of August 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivith saral udaharano ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 7 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: भूमिका श्री मद भगवत गीता से संबद्ध अपने इस षष्टम प्रवचन में स्वामी ईश्वर में ऐक्य होने के 3 प्रधान सोपानों पर प्रकाश डालते हैं। ये 3 सोपान ज्ञातुम, द्रष्टुम और प्रवेष्टुम के नामों से प्रसिद्ध हैं, परंतु इन संस्कृत शब्दों में अंतर्निहित सार तत्व को स्वामी दैनिक जीवन में उपलब्ध साधारण उदाहरणों के माध्यम से अत्यंत सरल ढंग से सामान्य लोगों के लिए सुबोध बना देते हैं। मानव जीवन का अंतिम उत्स ईश्वर में ऐक्य होना है, जिसके लिए भक्त को निरंतर एकाग्र भावना के साथ साधना करनी चाहिए। इसी तथ्य पर स्वामी इस प्रवचन में जोर देते हुए भक्तों का मार्ग निर्देशन करते हैं।
5: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तपः। ఈ వాక్యము సాధకుని పారమాత్మిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది. భక్తి యోగములో ముముచ్చునకు ఈ వాక్యములు ప్రధానమైన సోపానములుగా నిరూపిస్తూ వచ్చింది. జ్ఞాతు అనగా శాస్త్రం గురు లేక ఏ మహనీయుల యొక్క వాక్యము చేతను, ఏ గ్రంథ పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది. ఇట్టి శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
4: జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. యహ్ వాక్య సాధక్ కే పరమార్థిక్ క్రమిక్ వికాస్ కా అచ్చీ తరహ్ సే చిత్రణ్ కర్తా ఆయా హై. భక్తి యోగ్ మే ఇన్ వాక్యో కో ముముక్షు కే లియే సోపాన్ కే రూప్ మే నిరూపిత్ కియా గయా హై. ज्ञातुम का अर्थ शास्त्र, गुरु अथवा महात्माओं के उपदेशों या सदग्रंथ पठन के द्वारा इस तथ्य पर आस्था उत्पन्न करना है कि ईश्वर विद्यमान है। ऐसे श्रवण और पठन के द्वारा ही साधक विश्वास करता है कि ईश्वर विद्यमान है।
5: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు. ఇది కేవలము ప్రాథమిక స్థానం, ఇది ద్వైత తత్వం. దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి ఉండడు. ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది. ఇది కేవలము తాపము చెందినంత మాత్రమే కాదు, నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల కదులుతూనే ఉండాలి. భగవంతుని విషయమై ఏ విధంగా తాను శ్రవణం చేశను, పఠనము చేశను, దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
4: ఈశ్వర్ విద్యమాన్ హై, इस तथ्य को जानने मात्र से साधक संतुष्ट नहीं होता है। यह केवल प्राथमिक स्तर है, यह द्वैत तत्व है। इससे साधक जरा भी संतुष्ट नहीं होता है। इस विद्यमान ईश्वर को देखना है, दर्शन करना है, जैसी व्यथा उसमें बढ़ने लगती है। यूं व्यथित होने मात्र से कुछ नहीं होगा। सतत ईश्वर को देखते रहने की इच्छा उसमें होनी चाहिए। ईश्वर के बारे में उसने जो श्रवण किया, जो कुछ पढ़ा, वैसे ही स्वरूप को प्राप्त करने की अभिलाषा को बढ़ाना चाहिए।
5: దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు, ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు. అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు. ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
4: इसके लिए छोटा सा उदाहरण। एक चरवाहा था, बहुत दयनीय स्थिति में होने पर भी ईश्वर के संदर्भ में अत्यंत भक्त था। उसी गांव में एक पौराणिक रहता था जो संध्या के समय पुराण प्रवचन करते हुए लोगों को भक्ति मार्ग में प्रवृत्त करता था। अपने पेशे को छोड़कर जीवन यापन करना इस चरवाहे के लिए असंभव था, इसलिए वह अपने पेशे को निभाते हुए संध्या के समय पशुओं को उनके घरों में पहुंचाकर इस प्रवचन सभा में भाग लेता था।
5: आनाडु ये पौराणिकुडु विष्णु యొక్క स्वरूप లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామమును పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టంను నెరవేరుస్తును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమసత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు. ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయంలోకి హత్తుకుంది. ఇంతేకాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయటానికి వీలవుతుందని, ఈ గానములకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
4: ఉస్ దిన్ యహ్ పౌరాణిక్ విష్ణుకే స్వరూప్ ఔర్ లక్షణో కా బడే అచ్చే ఢంగ్ సే వర్ణన్ కర్ రహా థా. विष्णु काले रंग के हैं, वह सफेद रंग की चील पर सवार होते हैं, सफेद रंग का तिलक लगाते हैं, उनकी आराधना करने वालों के अभीष्ट पूरा करते हैं, भक्तों द्वारा समर्पित नैवेद्य स्वीकार करते हैं। यह परम सत्य है। पौराणिक बार बार यही उपदेश देता रहा कि जिन लोगों में भक्ति है ऐसे लोगों को यह साध्य है। पौराणिक द्वारा वर्णित चित्र चरवाहे के मन में अंकित हो गया। इतना ही नहीं, पौराणिक ने यह भी वर्णन किया कि नारायण गान लोल हैं, संकीर्तन से उन्हें पसीजा जा सकता है, वह गान से पसीज कर वशीभूत हो जाते हैं।
5: इतने दिनों इंटी नुंडी मध्याह्न भोजन कई अंबल తీసుకొని పోయేటువంటివాడు మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదార మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు. ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
4: యహ చర్వాహా ప్రతిదిన్ దోపహర్ భోజన్ కే లియే లాప్సీ లేకర్ జాతా థా. उसने पौराणिक के कथनानुसार करने का निश्चय किया और वह उसी प्रकार दोपहर भोजन के समय उस लापसी का नारायण को भोग लगाकर यूं संकीर्तन करता कि श्वेत चील पर सवार काले स्वामी आकर धीमे से ठंडी छाछ पियो. इस प्रकार वह एक सप्ताह तक करता रहा. जिस लापसी को ईश्वर ने स्वीकार नहीं किया उसे मैं कैसे ले सकता हूं, ऐसा विचार कर वह लापसी को घर ले आता था. एक हफ्ते तक इसी सिलसिले के जारी रहने के कारण चरवाहा कमजोर पड़ गया.
5: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా పరితపించాడు. నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు. బలహీనుడై అరణ్యానికి చేరాడు. పసులను తోలుకొని ఆకలి వేసింది. భగవంతునికి అర్పితము గావించకుండా భోజించటము తనకు ఇష్టం కాలేదు. తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు తెల్లగద్దనెక్కినవో నల్లనయ్యా, నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు. ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణ దిగి వచ్చాడు. అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా ఏమిటని ప్రశ్నించాడు. నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు. అప్పుడు నారాయణుడి గానమిష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టు రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
4: ఏక్ హఫ్తా బీత్ జానే కే బాద్ वह बहुत व्यथित हुआ. शायद मेरा गाना अच्छा नहीं है, शायद ईश्वर के हृदय को पसीजने लायक मैंने गाया नहीं होगा, ऐसा विचार कर वह इस गीत का अभ्यास करने लगा. हृदय को पसीजने लायक अपनी भावनाओं को तराशा. कमजोर होने पर भी पशुओं को हांक कर जंगल पहुंचा. उसे भूख लगी, परंतु ईश्वर को अर्पित किए बिना भोजन करना उसे अच्छा नहीं लगा. वह अपने अभ्यास किए हुए गीत को यूं गाने लगा, श्वेत चील पर सवार हे काले स्वामी आकर धीमे से अब ठंडी छाछ पियो. जैसे ही राग ताल भाव सुर ये चारों एक हो गए तो तुरंत नारायण उतर आए. परंतु कैसे प्रकट हुए? एक ब्राह्मण के रूप में प्रकट हुए. चरवाहे ने उनसे प्रश्न किया कि आप कौन हैं, कहां से आ रहे हैं, क्या राहगीर हैं? नारायण ने कहा, मैं नारायण हूं, तुम्हारे प्रार्थना करने पर ही तुम्हें दर्शन देने आया हूं. नारायण को गाना पसंद है ऐसा सोचकर उसने कहा, ब्राह्मण का कहा वह रूप नहीं है, सुंदरता भी वैसी नहीं है.
5: ఆ బాబాలని చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు. చూడండి, ఆ జ్ఞాతకును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు. కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి ఒక భగవంతునకు ఒక్క రూపం అనేటువంటి దేదీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది. కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వుటకై తాను సిద్ధమై ఉంటాడు.
4: చర్వాహా సోచనే లగా కి బ్రాహ్మణ్ నే బతాయా థా కి కాలే ముఖ్ పర్ సఫేద్ తిలక్ హోతా హై, सफेद चील पर सवार होकर आते हैं, लेकिन ये बातें प्रत्यक्ष रूप में दिखाई नहीं पड़ रही हैं। देखिए, ज्ञातुम अर्थात साधक ने जो सुना था वह द्रष्टुम अर्थात उसे प्रकट रूप में देखना चाह रहा था, परंतु ईश्वर के लिए विशेषतः कोई एक रूप नहीं है। सहस्त्र शीर्षा पुरुष सहस्त्राक्षस सहस्त्रपात, अनेक नेत्रों अनेक हाथों अनेक सरों से युक्त ईश्वर के लिए किसी एक रूप की कल्पना करना भला कैसे संभव है। परंतु भक्त की इच्छा के लिए उसके अपेक्षित, उसके द्वारा चिंतित, उसके द्वारा सुने हुए रूप में दर्शन देने के लिए ईश्वर सदैव तैयार रहते हैं।
5: ఇది భక్తుని యొక్క భావస్వరూపమే కాని భగవంతుని యొక్క నిజస్వరూపములు కాదు.
6: భగవంతుడు భావప్రియుడు కనుక
5: ఈ భావమును పురస్కరించుకుని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు. ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు. విన్నాను కన్నాను కాని అతనితో చేరేదిట్లా అని ఈ పసలికాపరి యోచిస్తూ వచ్చాడు. విన్నంత మాత్రమున తృప్తి కలుగుడు సాధకుడు, కన్నంత మాత్రమున ఇతనికి తృప్తి కలగదు సాధకుడు. అతనితో చేరాలి, అప్పుడే అతనికి పరమానందం. దర్శనమిచ్చాడు నారాయణుడు, అంతర్ధానమయ్యాడు. అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతించుతూ వచ్చాడు.
4: यह भक्त का भाव स्वरूप है, ईश्वर का निज स्वरूप नहीं। भगवान भावप्रिय होने के कारण भक्त की भावनाओं के अनुरूप दर्शन देते रहते हैं। चरवाहे के अभीष्ट को पूरा करने के लिए श्रीमन नारायण के रूप का उसे दर्शन कराया। चरवाहा सोचने लगा कि मैंने सुना देखा, परंतु इनके साथ ऐक्य कैसे हुआ जा सकता है। सुनने मात्र से साधक संतुष्ट नहीं होता है, देखने मात्र से इसे संतुष्टि नहीं होती है, उसके साथ ऐक्य होना है, इसी में उसे परमानंद है। नारायण ने दर्शन दिया और अदृश्य हो गए। उसी रूप को अपने हृदय में चित्रित कर चरवाहा घर पहुंचा और निरंतर यही चिंतन करता रहा कि उसके साथ ऐक्य कैसे हो सकता है।
5: శాస్త్రము చేతను, గురువుల చేతను, అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ల ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు. అది కేవలం ద్వైతం మాత్రమే. అక్కడి నుంచి విశిష్టాద్వైతానికి ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ విశిష్టాద్వైతం ఏమిటి? అతన్ని దర్శించాలి. అతన్ని దర్శించాలంటే ఏమి చేయాలి? విన్నటువంటి యొక్క తన యొక్క స్వరూప లక్షణాలను హృదయంలో చిత్రించుకుంటూ సతతం మననం చేస్తూ రావాలి. ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రమునందే తాను తదాత్మ భావాన్ని పొందాలి. తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఊహ చిత్రమే భావచిత్రంగా రూపొందుతుంది. ఈ భావచిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది. క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినములకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు. కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా దైవముతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాట ఈ విధంగా జరపడం చేత తాను కొంతవరకు తృప్తి పడతాడు. అయితే నిజమైనటువంటి సాధకులకు ఇది కూడాను అంత సంతృప్తి చేకూర్చదు.
4: ఇసి ప్రకార సాధక్ భీ శాస్త్ర గురు ఔర్ అనుభవీ లోగో ద్వారా సుంతా ఆయా కే ఈశ్వర్ ఐసా హోతా హై, యహీ జ్ఞాతుమ్ హై. సచ్చా సాధక ఇస్సే సంతుష్ట నహీ హోతా హై. యహ మాత్ర ద్వైత హై, యహాన్ సే విశిష్టాద్వైత మే పహుంచనే కా ప్రయత్న కర్తా హై. అబ్ యహ విశిష్టాద్వైత క్యా హై? ఉస్కా దర్శన్ కర్నా హై. ఉస్కా దర్శన్ కర్నే కే లియే క్యా కర్నా చాహియే? सुने हुए उसके स्वरूप और लक्षणों को हृदय में अंकित कर सतत मनन करना चाहिए, मनन करते ही रहना चाहिए. चाहे जो कुछ भी करें, जो कुछ देखें, जो कुछ सुने, जो कुछ विचारें, परंतु उसी चित्र में तादात्म्य भाव से रहना चाहिए. सुने हुए रूप चित्र को अपने मानस में कल्पना चित्र के रूप में चित्रित करना चाहिए. यही कल्पना चित्र आगे भाव चित्र में रूपायित होगा, यही भाव चित्र साक्षात्कार में परिवर्तित होगा. धीरे धीरे बढ़ते हुए एक न एक दिन ईश्वर का प्रकट रूप में दर्शन पा सकता है. मात्र दर्शन पाना ही नहीं, बल्कि उससे बातें करने का अवसर भी मिल सकता है. इस प्रकार यथावत प्रत्यक्ष रूप में बात का जवाब बात से, గీత కా జవాబ్ గీత సే పాకర్ వహ్ కుచ్ హద్ తక్ సంతుష్ట హోతా హై. పరంతు ఏక్ సచ్చే సాధక్ కో ఇస్సే భీ సంతుష్టి నహీ మిల్తీ హై.
5: అతన్ని చేరా విన్నాను చూచినాను కానీ అతన్ని పొందాలి. ఈ చూడటం మాత్రమే ద్రష్టు, ఇంకా ప్రవేశం కావాలి. అతన్ని ఏ రీతిగా చేరడం, ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమే అనేటువంటి భావము ద్రష్టంతో ఏర్పడిపోయింది. పూర్వ జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది. ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది. తను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గమేమిటి? దీనికి సాధకుడు యోచిస్తాడు, నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి, లేదా అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
4: ఉస్ తక్ పహుంచనా హై, ఉస్కే బారే మే సునా హై, దేఖా హై, పరంతు ఉసే ప్రాప్త కర్నా హై. యహ దేఖనా ద్రష్టుమ్ హై, పరంతు ప్రవేష్టుమ్ హోనా చాహియే. పరంతు ఉస్ తక్ కైసే పహుంచా జాయే? ద్రష్టుమ్ కే కారణ वह अलग है, मैं अलग हूं, मैं उसका अंश हूं की भावना बन पड़ी है. ज्ञातुम में ईश्वर अलग है और मैं अलग हूं की जो भावना बनी थी, वह द्रष्टुम में मैं उसका ही अंश हूं की विशिष्टाद्वैत भावना बन जाती है. वह और मैं दोनों एक ही हैं कि अद्वैत स्थिति को पाने का मार्ग क्या है, इसके बारे में साधक विचारता है. साधक विचारता है कि या तो मुझे उसमें विलीन होना चाहिए या उसे मुझ में विलीन हो जाना चाहिए, तभी एकता होगी.
5: नदी प्रवाह उवरकू दाने रूप नाम रुचु वेगा उ समुद्रम तरह नदी ओक रूप नाम रुचुंत को केवल समुद्रम रूपमे समुद्रम नामे समुद्र रुचि ने पुद्ध కనుకనే భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావములే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు. అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి, అతని విశాల హృదయమే నాలో ఉండాలి, అతని ఎందున్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి. ఐ అండ్ యు ఆర్ వన్ అనుకున్నప్పుడు ఇద్దరి యొక్క తత్వములు ఏకమైపోవాలి. కనుకనే ఈ యొక్క భావముల నిమిత్తమే తాను అనేక విధములుగా కూడాను పోరాటం జరుపుతాడు. ఈ పోరాటంతో ఏనాటికైనా ఒకనాటికి ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు. ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
4: జబ్ తక్ నదీ ప్రవాహ కే రూప్ మే రహతీ హై తబ్ తక్ ఉస్కే రూప్ నామ్ ఔర్ స్వాద్ అలగ్ సే రహతే హై. परंतु समुद्र में विलीन होते ही नदी के रूप नाम और स्वाद समाप्त हो जाते हैं और उसे समुद्र का ही रूप समुद्र का ही नाम समुद्र का ही स्वाद प्राप्त हो जाता है. इसलिए यदि मुझे ईश्वर में विलीन होना है तो मुझ में ईश्वर की भावना ही होनी चाहिए, ईश्वर की चर्याएं ही मुझ में होनी चाहिए, ईश्वर की भावनाएं ही मुझ में होनी चाहिए, सब कुछ ईश्वरमय हो जाना चाहिए. ऐसा विचार कर तादात्म्य भावना को प्राप्त करता है. उसके गुण ही मुझ में होने चाहिए, उसका विशाल हृदय ही मुझ में होना चाहिए, उसमें निहित स्वार्थ रहित भावना ही मुझ में होनी चाहिए. जब आई एंड यू आर वन मानेंगे तब दोनों के तत्व एक हो जाने चाहिए. इसीलिए ऐसी भावनाओं के लिए वह अनेक प्रकार से संघर्ष करता है. इस संघर्ष में वह एक न एक दिन अपने अभीष्ट को पूरा करता है. यही जीवन का परम लक्ष्य है.
5: यच्चट पुट्टे नच्चटकी नेगुट नैजमु प्राणिकोटिकि एक्कडि नुंचि वच्चाडो अक्कडिकि चेरिपोयिनप्पुडे तन योक्क जीवित रहस्यमु पूर्ति अवुतुंदि. जगत्तुलो मनं ओक विषयानि चक्कगा विचारिद्दां. మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి. నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటాయి, అభిరుచిగా ఉంటుంటాయి. ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు, తింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది. ఆనందం వచ్చింది కానీ అనుభవం కాలేదు. ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళుతాడు, చూస్తాడు, తృప్తి అవుతుంది, ఈ అభిష్టం నెరవేరలేదు. ఇవి డబ్బులు ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు. ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు. కారణం ఏమిటి? ఆ ఫలంపై ఉన్నటువంటి యొక్క ప్రీతిని పట్టి అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం. ఈ ఇష్టం యొక్క రియాక్షన్
4: प्रतिबिंब जहां पैदा हुआ वहीं पहुंचना प्राणियों की निजता है. जहां से आए हो वहीं पहुंचने में ही जीवन का रहस्य पूरा होता है. लौकिक जगत के एक विषय पर अच्छी तरह से विचार करेंगे. हमें बहुत पसंदीदा आम है, तुम्हें बहुत पसंदीदा लंगड़ा हो सकता है या तोतापुरी. अपने किसी मित्र द्वारा सुनते हो कि ये आम बाजार में पहुंचे हैं, सुनते ही तुम्हें बड़ा आनंद होता है. आनंद तो हुआ परंतु अनुभव नहीं हुआ. सुनते ही कहीं स्टॉक खत्म न हो जाए इसी उतावली में मानव बाजार पहुंचता है, देखता है, संतुष्ट होता है, परंतु इच्छा पूरी नहीं हुई, इसलिए कुछ पैसे देकर फल खरीदता है. खरीदे हुए फल को बाजार से घर पहुंचने तक देखते देखते देखते ही रहता है. इसका कारण क्या है? क्योंकि उस फल के प्रति उसकी चाह गहरी है, वह फल उसे बहुत पसंद है. इस चाहत का रिएक्शन अथवा प्रतिबिंब ही उसका एक्शन है.
5: అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది. బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తముది, రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. కనుక మన యందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరముగా నిలిచి ఉంటుంటాయి. ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములో అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి. ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును, చక్కగా కడుగుతాడు, తొట్టిమిని పెరికి వేస్తాడు, తదుపరి తన నోటికి అందిస్తాడు, ఆనందంగా రసమును చుర్రుకుంటాడు. ఆ తరువాత పండు వేరు లేదు, ఈ రసము వేరు లేదు, బయట లేదు, ఈ రసము తనలో లీనమైపోయింది. దీనితో తాను సంతృప్తి పడతాడు, తన పూర్ణ ఆనందాన్ని పొందుతాడు.
4: हमारी प्रत्येक भावना को बाह्य रूप में देखने पर ही एक तरह की संतुष्टि प्राप्त होती है। बाहर हम जो भी विषय देखते हैं वे हमारी अंतस में निहित भावनाओं का चित्र अर्थात रिफ्लेक्शन ऑफ द इनर बीइंग ही है। इसीलिए हम में विशेष भावनाएं सुस्थिर रहती हैं। अतः इन सुस्थिर भावनाओं का बाह्य में अनुभव करने हेतु हमें प्रयत्न पूर्वक साधनाएं करनी चाहिए। मानव फल को घर ले आता है, अच्छी तरह से धोता है, डंठल निकाल देता है, इसके बाद खाता है, बड़े आनंद के साथ रस को चूसता है। अब फल अलग से नहीं है, रस भी बाहर नहीं है, यह रस उसमें विलीन हो गया है। इससे वह संतुष्ट होता है, वह पूर्ण आनंद को प्राप्त करता है।
5: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే జ్ఞాతం విన్న తక్షణమే ఏదో బజారుకు వచ్చినాయి నాలో డబ్బు లేదని చెప్పి నిరుత్సాహానికి స్థానం ఇవ్వలేదు నా యోగాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై అప్పైనా సప్పైనా ఏమైనా చేసినా సరే నాకు ఆ ఫలములు పొందాలి చూడాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అపేక్ష అతనిలో అభివృద్ధి కావాలి కనుకనే ఈ ఆపుల చేత తాను బజారుకి వెళ్లటం ఫలములు చూడటం ద్రష్టం ఈ చూచిన ఫలమును తాను పొందటం పొందిన ఫలమును అనుభవించటం ఇది ప్రవేశం అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే కాని అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి
4: कब उसने इस पूर्ण आनंद को प्राप्त किया? पहले अपने पसंदीदा फलों का बाजार में आने की बात सुनना, ये ज्ञातुम है। सुनते ही मेरे पसंदीदा फल बाजार में तो आ गए, परंतु मेरे पास पैसे नहीं हैं, ऐसा सोचकर वह निराश नहीं हुआ। सुख पाने के लिए चाहे उधार ही क्यों न लूं, परंतु उस फल को देखना और पाना है। इसी उतावली में बाजार पहुंचना, फलों को देखना, यही द्रष्टुम है। देखे हुए फलों को पाना, उनका अनुभव प्राप्त करना, यही प्रवेशतुम है। परंतु क्या आज के साधकों की भावनाएं इसी प्रकार हैं? कितने ही ग्रंथ पढ़ रहे हैं, कितने ही महात्माओं के प्रवचन सुन रहे हैं और ईश्वर है मानकर इतने मात्र से ही संतुष्ट होते जा रहे हैं, परंतु उसे देखने की तीव्र अभिलाषा हम में बढ़ती रहनी चाहिए। इसके लिए हमें परिश्रम करना चाहिए।
5: అనేక మంది ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు ఉంటున్నారు ఒక విద్యార్థి ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరంకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు ఒకే క్లాసు లోపల 2 సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది నిరుత్సాహం మాత్రమే కాదు తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు అదే విధంగానే మనం నిరంతరం కూడా ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు ఒక విధమైన చౌక బారిపోతాం ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడా చదువుతున్నాడు గ్రంథాలు చదువుతున్నాడు ఉపన్యాసాలకు వెళ్తున్నాడు వేదాలను పఠిస్తున్నాడు ఏమి ప్రయోజనం ఉన్న స్థాయిలోనే ఉన్నాడు అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు ఇది తమో గుణం యొక్క లక్షణాలు
4: यहां अनेक विद्यावान विद्वान और छात्र हैं। एक विद्यार्थी पहली कक्षा में प्रवेश करने मात्र से संतुष्ट नहीं होता है। एक एक वर्ष एक एक कक्षा पार करते हुए उन्नत स्तर तक पहुंचना चाहता है। यदि एक ही कक्षा में 2 वर्ष ठहर गया तो उसे बड़ी निराशा होगी। मात्र निराशा ही नहीं, सहपाठियों में अपमान भी होगा। इसी प्रकार हम निरंतर द्वैत में ही समय बिताएंगे तो साधकों में निम्न स्तर के हो जाएंगे। ये कैसा साधक है भैया, इतने वर्षों से ग्रंथ यहां अनेक विद्यावान विद्वान और छात्र हैं। एक विद्यार्थी पहली कक्षा में प्रवेश करने मात्र से संतुष्ट नहीं होता है।

0: ये कैसा साधक है भैया, इतने वर्षों से ग्रंथ पढ़ रहा है, प्रवचन सुन रहा है, वेदों का अध्ययन कर रहा है, क्या फायदा, जहां का तहां बना हुआ है। इस प्रकार वह व्यंग का शिकार होगा। ये तमोगुण के लक्षण हैं। इस तमस को हमें दूर करना चाहिए।
1: ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం జానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరు ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే ఈ అద్వైతమనేటువంటి యొక్క ఏకత్వంలో చేరేంత వరకు కూడాను వీడికి ఏమాత్రం కూడాను శాంతి విశ్రాంతి ఉండకూడదు. కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు, అంత మాత్రమే. కానీ ఆత్మశాంతి కావాలి. ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి. ఆత్మ నిరంతరము శాంతి స్వరూపమే. అయితే అంశరూపంతో ఉండినటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
0: ఇస్ ద్వైత్ సే హమే విశిష్టాద్వైత్ మే ప్రవేశ్ కర్నా చాహియే, అర్థాత్ हमें सुने हुए विषयों का ध्यान में अथवा जप में या किसी अन्य प्रकार के चिंतन में लाकर दैवत्व का दर्शन करने के प्रयत्न करने चाहिए। ऐसी व्यथा और ताप से ईश्वर का दर्शन करके हमें संतुष्ट नहीं हो जाना चाहिए, उससे बातें करके संतुष्ट नहीं हो जाना चाहिए, उसके साथ खेलकर गीत गाकर आनंद का अनुभव करके संतुष्ट नहीं हो जाना चाहिए, बल्कि उसमें ऐक्य हो जाना चाहिए, उसमें विलीन हो जाना चाहिए, दोनों का एक हो जाना चाहिए। इस भावना को हमें हृदय में सुरक्षित कर लेना चाहिए। इस अद्वैत को पाने तक उसे शांति या आराम नहीं होना चाहिए। परंतु आज का मानव शरीर के विश्राम और मानसिक शांति चाह रहा है, बस इतना ही। परंतु उसे आत्मशांति आवश्यक है। परंतु आत्मशांति कब प्राप्त होगी? आत्मा से आत्मा के जुड़ने पर ही आत्मशांति। आत्मा का स्वरूप निरंतर शांति ही है, लेकिन अंश रूप में विद्यमान जीवात्मा का परमात्मा में ऐक्य हो जाना चाहिए।
1: ये नदी समुद्र నుంచి పుట్టింది, మేఘములుగా తయారైంది. మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది. అయితే ఈ ద్వైతము లోపల విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటాయి, క్లౌడ్గా మారేటప్పటికి తీయగా రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం. ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్ట అద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తమైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి. ఆనందమనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరడానికి. ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం. తన స్వస్థానమును తాను చేరాలి, తన నాపుణ్ణి తాను పొందాలి, తన గమ్యాన్ని తను అనుభవించాలి. ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క స్వస్థానమైనటువంటి సముద్రంతో లీనమైపోతుంది.
0: యహ్ నదీ సముద్ర సే హీ బనీ హై, बादलों के रूप में तैयार हुआ, बादलों का रूप बनते ही द्वैत हो गया, समुद्र अलग और बादल अलग हो गए। परंतु इस द्वैत में विशिष्टाद्वैत को एक स्वाद के रूप में अपना लिया। समुद्र का पानी नमकीन होता है, बादल बनते ही वह मीठा हो जाता है, यही विशिष्टाद्वैत है। यह मिठास रूपी विशिष्टाद्वैत रूपी प्रेम की बूंदें वर्षा का रूप धारण करती हैं। अपने स्वस्थान को पहुंचने के लिए यह आनंद रूपी प्रवाह के रूप में दौड़ जाती हैं। यह द्रष्टुम की व्यथा है। अपने स्वस्थान को पहुंचना चाहिए, अपने परिवर्तनों को प्राप्त करना है, अपने गंतव्य का अनुभव पाना है। इस विशिष्टता से जुड़ा हुआ प्रवाह अद्वैत।

0: अपने स्वस्थान समुद्र में विलीन हो जाता है।
1: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము, సత్సంగంతో చేరినాము, సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము, కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి కోలుకోవాలి. దర్శించినంత మాత్రం తృప్తి నొందరాదు, దైవంతో సంభాషణ జరిపినంత మాత్రం తృప్తి నొందరాదు, తనతో ఏకమైపోవాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైనటువంటి సార్థకత ఏర్పడుతుంది. ఈ విధముగా ధనంజయునకు బోధించాడు కృష్ణుడు. ధనంజయ అర్జునులకు అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గుణ, పార్థివ, కిరీటి, సేతువాన, విశ్చయ, జయకృష్ణ, సవిరాచి, ధనంజయ అని. ఈ ధనంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు. ఈ ధనంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి కూడాను ఈ బిరుదులు లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి. ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి. టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు. కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృతపుత్రుడు కాదు, అమృతపుత్రుడవు అని, నీవు ఈ అమృతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
0: మానవ రూప్ మే జన్మ లియే హై, మానవ కే రూప్ మే జీవన్ బితా రహే హై, సాధక్ బన్కర్ రవానా హువే హై, సత్సంగ మే శామిల్ హువే హై, సర్వేశ్వరత్వ కా శ్రవణ కర్ రహే హై, పరంతు సాక్షాత్ సర్వేశ్వర్ కా దర్శన్ పానే కా ప్రయత్న కర్నా చాహియే. దర్శన్ పానే మాత్ర సే సంతుష్ట నహీ హోనా చాహియే. ఈశ్వర్ సే వార్తాలాప్ కర్నే మాత్ర సే సంతుష్ట నహీ హోనా చాహియే, बल्कि उसके साथ एक हो जाना चाहिए, तभी यह जीवन सार्थक होगा. इस प्रकार धनंजय को श्रीकृष्ण ने उपदेश दिया. धनंजय अर्जुन के कई नाम हैं, यथा अर्जुन, फलगुण, पार्थ, श्वेतवाहन, विभत्स, किरीट, सव्यसाची, धनुंजय. धनुंजय आखिरी उपाधि है. ये सारी उपाधियां लौकिक रीति में प्राप्त की हुई हैं. संसार में अनेक प्रकार की उपाधियां हैं, पद्मश्री, पद्म विभूषण इत्यादि. ये कौन दे रहे हैं? ये प्रशासन के उच्च स्थान से आते हैं. अर्जुन को ये टाइटल्स किसने दिए? साक्षात श्री कृष्ण ने दिए. आखिरी टाइटल क्या दिया? श्री कृष्ण ने कहा, शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रः, वत्स तुम अनृत पुत्र नहीं, अमृत पुत्र हो, अतः इस अनृत को मत मानो.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు. గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు. కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు. ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడా అతన్ని ఎదురు తిరిగినాయి. కానీ దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు. ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున, నీవు ధనుంజయుడము అన్నారు. దానిని లోకరీతిగా ధనంజయ అని కూడా పిలుస్తూ వచ్చాడు. దీనికి కూడా అర్థం లేకపోలేదు.
0: గాంధీవుకో పానేకి అనేక వర్షం తక్ ఏక్ పేర్ పర్ ఖడే హోకర్ అర్జున్ నే తప్ కియా. అంతత తీవ్ర వైరాగ్య, కృత నిశ్చయ, లగన్ ఔర్ ధైర్య కే సాథ్ అనేక కఠినాయియో కా సామ్నా కర్తే హువే इस धनुष को प्राप्त कर सका. इस धनुष को प्राप्त करने से पूर्व पंचभूत भी उसके विरोध में हो गए, परंतु इसकी परवाह न करते हुए वह सफल हुआ. धनुष को प्राप्त करने के कारण हे अर्जुन, तुम धनुंजय हो. इसी को लौकिक संदर्भ में धनंजय भी कहा गया. इसका भी एक विशेष अर्थ है.
1: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు. కాని దూత్రులైన కుమారులైనటువంటి యొక్క ధృతరాష్ట్రుని కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఏలుతున్నారు. కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రమో పైసా లేదు. ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా, మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షము దగ్గర పెట్టుకుని మనకు ఈ కంగారు ఎందుకు అన్నా? సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడుగా ఉంటున్నప్పుడు ఈ ధనమునికేమి తక్కువ? తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు. అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు. ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైనటువంటి రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకం చేయలేదు, ఎవరి తలుపులకు దగ్గరకు పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
0: యుధిష్ఠిర్ నే రాజసూయ యజ్ఞ కర్నేగా నిశ్చయ కియా, పరంతు ఉస్ సమయ ధూర్త దుష్ట ధృతరాష్ట్ర కే పుత్ర దుశ్శాసన్ ఔర్ దుర్యోధన్ శాసన్ కర్ రహే థే. పాండవో కే ఖజానే మే ఏక్ భీ పైసా నహీ థా. యుధిష్ఠిర్ నే అర్జున్ సే కహా, భాయీ, యహ రాజసూయ యజ్ఞ కర్నా కోయి సామాన్య బాత్ నహీ హై, పరంతు శ్రీకృష్ణ ఇసే కర్నే కే లియే కహ రహే హై, ఇస్కే లియే ధన్ భీ బహుత్ ఆవశ్యక్ హై నా, ఇసే కహాన్ సే ఇకట్ఠా కరెంగే. तब अर्जुन ने कहा, अपने पास कल्प वृक्ष के रहते चिंता किस बात की भैया, सर्वरक्षक श्री कृष्ण ही हमारे रक्षक हैं, तब धन की क्या कमी, एक बार वे आशीर्वाद देकर भेजेंगे तो आवश्यक धन ले आऊंगा. अर्जुन इस राजसूय के लिए धन इकट्ठा करने अर्थात डोनेशंस के लिए रवाना हुए. जब सबको पता चला कि युधिष्ठिर ऐसे राजसूय कर रहे हैं तो कोई भी पीछे नहीं हटा, किसी के द्वार तक जाने की आवश्यकता भी नहीं पड़ी. राजा लोग स्वयं आकर आवश्यक धन अर्जुन को देने लगे.
1: धनमुनु अर्जुन धनम राशु बैलदेरनाई कृष्ण चूचा वाणिगा ధర్మజా, ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు. అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు. కనుక ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినాడు వాడు కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతని సంబోధిస్తూ వచ్చాడు. అర్జునులకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు. పృథ్వీపుత్రుడు కనుక అతనికి పార్థుడు అని ఒక అర్థం. మున్ముందు ఈ అర్జునుడి యొక్క పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాని చక్కరీతి లోపల మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం.
0: అర్జున్ ఇస్ ధన్ కో హాథియో పర్ లాద్ కర్ లే ఆయ్, धन के अंबार लग गए. तब श्री कृष्ण वहां आए और एक अबोध की भांति पूछने लगे, युधिष्ठिर, इतना धन कहां से आया? तब अर्जुन को दिखाते हुए युधिष्ठिर ने कहा कि यह उसी का प्रभाव है. तब श्री कृष्ण ने अर्जुन को धनंजय कहकर पुकारा. इस तरह धन इकट्ठा करने और धन पर विजय पाने के कारण श्रीकृष्ण बार बार अर्जुन को धनंजय पार्थ जैसे नामों से संबोधित करते रहे. अर्जुन का एक अन्य प्रमुख नाम पार्थ है, इसका अर्थ पृथ्वी पुत्र होना है. आगे अर्जुन के इन नामों के बारे में जानने का प्रयत्न करेंगे.
2: उपसंहार. अपने अमृत तुल्य इस प्रवचन में स्वामी भक्ति योग के माध्यम से हमें स्मरण दिलाते हैं कि मानव रूप में जन्म लेकर ऐसे ही नहीं रह जाना चाहिए, बल्कि ईश्वर में इस जीवन को विलीन कर इसे सार्थक करना चाहिए. परोक्ष रूप में हम सब साधक ही हैं, अतः हमें अपने गंतव्य तक पहुंचने के लिए निरंतर साधना करनी चाहिए. स्वामी सिद्ध करते हैं कि ईश्वर के बारे में सुनने या दर्शन करने मात्र से साधक को संतुष्ट न होकर उस अनंत तत्व में विलीन होने की प्रगाढ़ अभिलाषा को हृदय में सुस्थिर कर अंततः जीवेश्वरैक्य की स्थिति को पाना ही जीवन का लक्ष्य बनाना चाहिए। आत्मा और परमात्मा के विलय जैसे जटिल विषय को भी स्वामी ने इस प्रवचन में नदी और सागर, एक कक्षा से दूसरी में जाने तथा पसंदीदा आम खाने जैसे सामान्य उदाहरणों द्वारा अत्यंत सरल रूप में प्रस्तुत कर विषय को और भी आकर्षक बना दिया है। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 6 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
5: Prema Swarupular,
6: embodiments of love.
5: Shantini lopala unnadi kani bayata ledu.
6: Peace is within, not outside.
5: Outside no peace, only pieces.
7: Dear listener, Saidam and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

0: శంభునందడు సర్వసృష్టి సత్యమహిమదేని తలమేది కనుగొన్న శుద్ధ సత్వమిది చూడరయ్యా.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ట్రూత్ ద ఎంటైర్ క్రియేషన్ ఇస్ మేడ్ బై గాడ్ అండ్ ద హోల్ ఆఫ్ ది కాస్మస్ మర్జెస్ బ్యాక్ into that principle of truth. There is no place anywhere where there is no truth. That is the pure, unsullied, non-dual truth.
0: Taan tirsina vare nijamaina yogulu.
1: The true aspirants are those that know the correct path.
0: Shuddha satyam idiye chudaraya.
1: Watch, that is the pure truth of truths. Watch this.

0: Shuddha Sattva Vidhiye Chudaliya.
1: This is the pure truth, the unsullied truth.
0: పశుపక్షి మృగాదులు మొదలకు క్రిమికీయాదులకు ఈ జగత్తులో జీవించే ప్రతి జీవి కూడాను ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ బర్డ్స్ బీస్ అనిమల్స్ ఇన్సెక్ట్స్ అండ్ ద వర్మ్స్ ఆల్ హ్యావ్ టేకెన్ బర్త్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: ఈ సత్యం లేకుండా ఏది కూడా జరగదు.
1: నథింగ్ కెన్ హ్యావ్ ఎవర్ హ్యాపన్ without this truth.
0: ఆ సత్యము ఒకరి దగ్గరనే ఉండేది, ఈ సత్యం దగ్గరనే.
1: That truth is in the possession of only one, Bhagavan himself here.
0: ఇకెవరైనా ఈ శుద్ధ సత్వాన్ని చేయగలరా?
1: Can anyone materialize the principle of truth in this way? That is Shuddha Sattva, pure truth.
0: Kanuka satyamu ekkada chuchina unnadi.
1: Therefore truth is everywhere.
0: Meeru satyanni chatchukunnappudu, satyanni chintinchinappudu, meelo kuda ee satyam vachesindi.
1: When once you follow truth, then once you have firm faith established in truth, you will also be able to do this.
0: Kanukone meer satyanni nirantaramu tarinchukuntu undandi.
1: Therefore hold on to truth eternally forever.
0: Endukosam satya sai ani peru pettaru?
1: Why this name satya sai is given?
0: Satyamane ee sai nunchi vastuntundadi.
1: The truth satya has originated out of this Sai Bhagavan.
0: కనుక ఎవరు హృదయంలో సత్యాన్ని తలుచుకుంటుంటారో వారిలో అంత సత్యం ఉన్నాడు.
1: Whosoever installs truth in the altar of their heart will certainly experience the principle of truth, divine himself.
0: కనుక సత్యాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు.
1: Therefore never forget truth.
0: సత్యమునకు ప్రతిబింబము, ప్రతిధ్వని, ప్రతి రియాక్షన్ కూడాను ధర్మము.
1: The reaction, reflection, the resound of the truth comes to us in the form of dharma or righteousness.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma or code of conduct beyond the adherence to the path of truth.
0: ఈనాడు లౌకికంగా మనం ఎన్నో విద్యలను గడుపుతున్నాం.
1: In this world we experiment in different directions.
0: Education.
1: We acquire different forms of knowledge through education.
0: కానీ ఈ ఎడ్యుకేషన్ తగుడను ఈ ఎడ్యుకేషన్ కాదు.
1: This is not true education in the strict sense.
0: True education, satyam, hrudayam nunchi vachetundide.
1: True education is truth which you find in your heart.
0: Deeniki roopa naamam ledu.
1: It has no name and form.
0: Satyamuniki ee roopamu?
1: What is the form of truth?
0: What is the edi dharmamu?
1: What is dharma?
0: Shanti ee roopamu?
1: What is the form of peace?
0: శాంతి, ధర్మము, సత్యము అన్ని రూపరహితమైనటువంటివి.
1: పీస్, రైచియస్నెస్, ట్రూత్, దే హావ్ నో ఫార్మ్ అట్ ఆల్, దే ఆర్ ఫార్మ్లెస్.
0: తన హృదయం నుంచి అంతర్భూతమై ఉన్నటువంటి దాన్ని మనం రాగాలి.
1: దీస్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్స్ నోటీస్డ్ ఇమనెంట్ లేటెంట్ ఇన్ హ్యూమన్ హార్ట్ హ్యావ్ టు బి బ్రాట్ ఫోర్త్.
0: మానవుని అందులేనటువంటి శక్తులు మరొకటి ఎవరి ఎంత కూడా లేదు.
1: ది పొటెన్షియాలిటీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీ అదర్ క్రీచర్.
0: ఏ యొక్క దైవం అంత కూడా ఈ యొక్క ఇది లేదు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ హైయెస్ట్ పొటెన్షియల్.
0: కనుక మనిషి దైవంగా భావించుకోవాలి.
1: దేర్ ఫోర్ Man should consider himself divine.
0: Devam manusharupena.
1: God moves on earth in human form.
0: Karuka manushini manushiga meeru bhavinchukuntunnaru. Dani valane inni tappulu chestunnaru.
1: You consider so low as mere human, therefore you commit mistakes.
0: Kani nee human kaadu.
1: You are not merely a human.
0: You are God.
1: You are God.
0: Nivu God ani tachuko, nivu tappaka God avutavu.
1: Think that you are God and you are bound to be God.
0: Kanuka manam yadbhavam tadbhavati.
1: As is your feeling, so will be the experience.
0: Nivu chedden tachukunte, nee chedda tarampule neeku vastuntayi.
1: If you just contemplate on bad things, you'll have bad thoughts only.
0: Kani monna cheppanu. Lokamulo andarni premistune untunda.
1: The other day Bhagavan said, you love everybody in this world.
0: Kani preminchi lopalu konni bhedamulu untunnavi.
1: However, in this aspect of love, there are certain differences.
0: Students and premistuntaru.
1: Students love other classmates, colleagues.
0: Kani stree premistuntaru.
1: Women love the other women.
0: Kani aa women lo kuda nu bhagavantunnadu. Ee women lo kuda bhagavantunnadu. Vaare iruvuru kuda nu.
1: In fact, God is present in this form. God is present in that form also.
0: Anni dehamuni endu kuda unnatvatidi devam okade.
1: It's only the same God present in all forms.
0: Ekam satvipravabhavadanti.
1: It is only same God who is interpreted in different ways by scholars.
0: Chinna chinna pitalu kuda nu okarokaru premistuntaru.
1: Fine tiny tots kids loving each other.
0: Kani idi tappu kaadu.
1: Nothing wrong in it.
0: Aithe adi kramakramena perugutu potunte adi kotta varakunu konni jabbuluku guri kavachunu.
1: But as the times pass by, you may fall sick.
0: Konni chektulu tanlo nunchi konni jaripothuntadi.
1: You will be losing certain faculties, the power.
0: Kanuka dani valla shariram konchi balahinam aipothundi.
1: The body becomes weak.
0: Kanuka meer premalo tappaledu.
1: There is nothing wrong in love.
0: Kani dani adhikanga meeru danni upayog pettukokandi.
1: But however, you should not make use of it in excess.
0: Kanuka prati okarini manam preminchali.
1: Therefore, we must love everyone.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: Indukosamantiga andri yandu kudanu daivame unnadu.
1: The reason is God is present in all.
0: Daivam leni sthaname ledu.
1: There's no place where there's no God.
0: Akashamanandu daivame unnadu.
1: There's God in space.
0: Jalamunandu devudu unnadu.
1: There's God in water.
0: Shabdamunandu devudu unnadu.
1: Sound is God.
0: Anni ko velutunandu devudu unnadu.
1: Light is God.
0: Kanuka prati okkati kuda nu daivame.
1: Every aspect is divine.
0: Ittuvanti daivanni manam vadalapetti,
1: leaving such God,
0: edo kattina devalayamlo pettina vigrahanni manam poojinchukuntu kucutunnam.
1: You go on spending your lifetime in worshipping the idols located in temples built by man.
0: Kanuka ee temples lopala meer poojinchukondi tappaledu.
1: There is nothing wrong in worshipping idols of the temple.
0: Andar lopala unnatvanti devudu aa yokka stone endu kuda unnadu.
1: God present in all forms is equally present there in the temple.
0: Kanuka meer deni kudanu poojinchadu tappani nenu cheppanu.
1: Bhagavan will never deny that. He'll never say no to your mode of worship.
0: Kani devam neeve.
1: But you are God.
0: Neevu devamayi neevu anniti endu devamai unnadu ni bhavinchu tappaledu.
1: Being God for yourself, go leading your life with a firm faith, God is present to everyone.
0: Na body is oka devarayamu.
1: My body is a temple.
0: Ee temple lopala energy anetuvanti ఒక పెద్ద ఇది ఉంటుంది.
1: Within this body there is a mighty power, energy.
0: దీనిలో నుంచి కూడాను మనం కొన్ని విధమైనటువంటి కొన్ని డిస్క్రిమినేషన్ చేయాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ వీ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎనర్జీ దేవుడా, ఎనర్జీ నిలుపుకున్నటువంటి ఒక దేహం దేవుడా.
1: Is it the energy that is divine or the human body that has got energy within? That is divine.
0: ఈ దేహం కూడాను దైవమే.
1: Body is also God.
0: ప్రతి ఇంద్రియందు ప్రతి కణమునందు ప్రతి ఇనుమునందు కూడాను ఉంటున్నాడు దైవము.
1: God is present in every cell, in every atom, in every moment of time.
0: కనుక దైవము లేనటువంటి స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place anywhere without God.
0: కనుక దైవాన్ని మీరు మరువకండి.
1: Never forget God.
0: నిన్ను నీవు మర్చినాగా దైవాన్ని మర్చినట్టే.
1: Even if you forget yourself, it amounts to forgetting God.
0: కనుక నిన్ను నీవు కూడా మరవకూడదు.
1: Never forget yourself.
0: నీవు నీవుగానే భావించాలి.
1: Live, be unto yourself.
0: కనుక నీ దీనిని ఏబిసి అన్నాడు.
1: This what is said, ABC.
0: Always be careful.
1: ABC, always be careful.
0: మీరు నిరంతరం కూడాను కేర్ఫుల్ గా ఉండాలా.
1: యు హావ్ టు బి కేర్ఫుల్ త్రూ అవుట్.
0: నేను మర్చుతున్నానా, నేను మర్చిపోతున్నానా అని కొంచెం నిమిష నిమిషంకు యోచన చేయాలి.
1: యు షుడ్ ఎంక్వైర్ కాన్స్టెంట్లీ ఇఫ్ యు ఆర్ ఫర్గెటింగ్ దిస్ పాయింట్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం.
0: నేను ఎనర్జీని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎనర్జీ.
0: నేను ఏ విధమైనటువంటి కాన్షియస్ కాదు.
1: ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్.
0: కానీ నేను నేనే.
1: I am I.
0: ఈ యొక్క భావము మీరు తప్పగించాలి.
1: This feeling should be firmly established within you.
0: అప్పుడు ఇతరులపై ఏ విధమైనటువంటి భావములు రావడానికి వీలుండదు.
1: In that case you will never have any kind of differences with anybody.
0: కానీ అజ్ఞానులు తెలివి తక్కువ వారు కొంతవరకు దీనిని వేరువేరుగా భావిస్తుంటారు.
1: But ignorance and the fools will have different perverted version.
0: కనుక దైవము అందరి యందు ఉంటున్నాడు.
1: God is present in everyone.
0: దైవం లేనటువంటి స్థానం ఈ జగత్తులో కనరాదు.
1: In this vast world there is no place where there is no God.
0: ఈ సహస్ర శీర్షములో కూడాను దైవము లేదు.
1: All heads here in this big gathering represent divine God himself.
0: కనుక దైవము విరాట స్వరూపుడు అన్నారు.
1: God is a cosmic form, Virata.
0: ఇదంతా కూడా కాస్మిక్ ఫార్మే.
1: దిస్ ఎంటైర్ గ్యాదరింగ్ అసెంబ్లీ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఒక్కొక్క రూపం ఒక్కొక్క రకమైనదిగా ఉన్నది.
1: ఈచ్ ఫార్మ్ హాస్ గాట్ ఇట్స్ స్పెసిఫిక్ వే.
0: కనుక ప్రతి ఫార్మ్ నందు కూడాను
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన.
1: దేర్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివినిటీ ది ఎటర్నల్ అండ్ ఇండివిజువల్ కాస్మిక్ సోల్ are immortal.
0: Me andari endukodanu nene unnanu.
1: Bhagavan is present in everybody, in everyone.
0: Nenu veru meeru veru kaadu.
1: Bhagavan says that you are not different from Bhagavan himself.
0: Bhagavan not a difference in you.
1: Bhagavan is not different from you.
0: Kaal nenu meere meeru nene.
1: Yes, Bhagavan and you are one, one only.
0: కనుక మీరు ఏ యొక్క భేదభావం మీకు అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గో బై డ్యుయాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: ప్రేమ ఒక్కటి మాత్రమే బలపరుచుకోండి.
1: దేర్ఫోర్ స్ట్రెంగ్థెన్ దిస్ లవ్.
0: మీ హృదయంలో ప్రేమ అనే ఫలాన్ని చక్కగా ఫలవత్తం చేస్తే అందరికీ దీన్ని రసాన్ని పంచవచ్చు.
1: వెన్ వన్స్ యూ సీ దట్ ది ఫ్రూట్ ఈస్ ఇన్స్టాల్డ్, వెన్ వన్స్ ది ఫ్రూట్ ఈస్ ఫ్రక్టిఫైడ్, ఇట్ కెన్ బి షేర్డ్ విత్ everybody.
0: కానీ మీ హృదయం అనేటువంటి దీన్ని రేప్ చేయాలి.
1: Therefore test it first by keeping it in your heart.
0: అది మీరు ప్రేమమయం కావించినప్పుడే సర్వుడు కూడా ప్రేమమయం అవుతారు.
1: When your heart is full of love, you will experience that love everywhere.
0: ఎవరిని కూడా మనం ద్వేషించము.
1: We should not hate anybody.
0: ఎవరిని మనం హింసించము.
1: We should not harm anybody.
0: ఈనాడు ఎక్కడ చూసినా కూడా ద్వేషము ద్వేషము ద్వేషము.
1: Today, wherever you go, you come across this hatred.
0: కాని ఒకరికొకరికి అభిప్రాయ భేదములు.
1: We come across difference of opinion.
0: ఒకరికొకరికి కొన్ని అభిప్రాయ భావములు,
1: డిఫరెంట్ వ్యూ పాయింట్స్,
0: కానీ అది ఏది కూడా భేదం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ షుడ్ నాట్ బి సో.
0: లౌకిక జీవితానికి అవి భేదములుగా కనిపించవచ్చు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ యు మే ఫైండ్ డిఫరెన్స్,
0: కానీ స్పిరిచువల్ దీంట్లో మాత్రం అందరూ ఒక్కటే.
1: బట్ స్పిరిచువల్ స్పీకింగ్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ వన్.
0: కానీ ఇన్ని రకాలుగా చూసినప్పుడు చేరుతుంటాయి.
1: As you lead your life this way, you find so many things, factors coming.
0: Ivanni zeros e kevalam.
1: All those that join in course of time are zeros.
0: God okkade maatrame than ekam.
1: God is the only hero, one, the rest are zeros.
0: Ee chere varandaru kuda nu zeros e.
1: All the rest are zeros.
0: ఆ ఒకటి వల్ల ఈ జీరోస్ కు విలువ వస్తున్నది.
1: బికాస్ ఆఫ్ గాడ్ ద ఓన్లీ వన్ హీరో ద జీరో విల్ హ్యావ్ వాల్యూ.
0: కానీ వన్ తీసేస్తే ఆల్ జీరోస్.
1: వితౌట్ హీరో ద వన్ జీరోస్ ఆర్ జస్ట్ జీరోస్, వాల్యూలెస్.
0: కనుక మనం ప్రతి ఒక్కరికి భగవంతుడే మనకు ప్రధానము.
1: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ గాడ్ మస్ట్ బి ది ప్రైమరీ క్రైటీరియా.
0: కష్టమునందు సుఖమునందు,
1: ఇన్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: కనుక మనకు విచారం నందు దుఃఖం నందు,
1: in grief and sadness,
0: din annitiki ulanu okkate okati karanam.
1: For all this only one is responsible,
0: mind.
1: Mind is the cause for all this.
0: Mind chaala mariki tan cheddiga bhavistunnaru.
1: Many consider brand mind as bad,
0: kaani mind is monkey mind antaru.
1: And we also say mind is monkey mind.
0: No, monkey mind
1: is not monkey mind.
0: Mankind
1: is not monkey mind, it is mankind.
0: Kanaka adi eppudu kind ga vastundadi.
1: It just emanates silently.
0: Anni aanandanni andinchedi aa manase.
1: It is the mind that spreads delight and joy.
0: అన్నిటి దుఃఖములు విచారములు అందించేది కూడా మనసే.
1: ఇట్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: కానీ ఆ మైండ్ ను మనము సరైన రీతిలో పెట్టుకున్నప్పుడు అది ఏమాత్రం కూడా చెడ్డది మనకు అందించదు.
1: వెన్ వన్స్ వీ కీప్ ద మైండ్ ఇన్ ద కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్, ఇట్ విల్ నెవర్ లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్.
0: మైండ్ అది కూడా దైవంగా భావించు.
1: కన్సిడర్ మైండ్ డివైన్.
0: అప్పుడు నీవు ఎప్పుడు ఆనందంగా ఉంటావు.
1: You will be in blissful state continuously.
0: Neeve nityanandam paramasukham kevalam gyanamuttim.
1: You will have that supreme bliss, eternal bliss, with full of awareness or jnana.
0: Ekam,
1: one,
0: nityam,
1: eternal,
0: viram,
1: pure,
0: acharam,
1: without any motion, immobility,
0: sarvadi sakshibhutam,
1: and an eternal witness.
0: Adi nijamainatvanti yokka atma.
1: That is the Atma, the Supreme Self.
0: Atma anna, manas anna, conscience anna, anni kudanu okate.
1: Atma, the mind, the conscious, they are all synonyms.
0: Kaani deeniki manam konni konni perlu manam pratyekanga pettukuntunnam.
1: But we follow the different nomenclature.
0: Ee naamulu pettukovatam manaku gurtu kosam pettukuntunname gaani daani satyam kosam pettukovatam ledu.
1: The words are used for identification, that's all, but the principle of truth is one.
0: దేహానికి సత్యం అని పేరు పెట్టారు.
1: The body of Bhagavan is named as satyam.
0: కానీ భగవాన్ దేహాన్ని పెట్టారే గాని నాకు పెట్టలేదు.
1: The name satyam is given to the body but not to him.
0: కానీ నేను బాడీ కాదు.
1: Bhagavan is not the body.
0: I'm not the body.
1: Bhagavan is not the body.
0: I'm not the mind.
1: Bhagavan is not the mind.
0: I am not buddhi.
1: He is not intellect.
0: I am not chittam.
1: And he is not the emotional aspect of the mind.
0: I am not imagination.
1: Bhagavan is not imagination.
0: Bhagavan Bhagavani.
1: Bhagavan is Bhagavan, the eternal witness.
0: Kanuka mee andarku aa vishwasanni drudhamga pettukovali.
1: You should have firm faith always established within you.
0: Kaani kontamandiki aahara viharam cheta koni manasulu maarutuntayi.
1: But the mind changes depending upon our food and other habits.
0: Konni friendship valla,
1: because of friendship association,
0: konta aaharam valla,
1: because of food,
0: manasulu yokka manasulu maarutuntayi.
1: The mind changes.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి కంపెనీని చేస్తావో నువ్వు అలాంటి వాడని తెలుస్తుంది.
1: As is the company, so you become.
0: కనుక నీవు కంపెనీ మంచి చేసి.
1: Therefore, join the good company.
0: సత్సంగత్వం నిస్సంగత్వం.
1: It is of good company, you will have developed this detachment.
0: నిస్సంగత్వం నిర్మోహత్వం.
1: And out of this detachment, you will have this non-possessiveness.
0: నిర్మోహత్వం నిశ్చితత్వం.
1: That will lead to steadiness of the mind.
0: నిశ్చితత్వే జీవన్ ముక్తి.
1: And the steadiness will lead to liberation, జీవన్ ముక్తి.
0: కానీ లిబరేషన్ వస్తుంది.
1: Liberation certainly comes.
0: ప్రతి ఒక్కరికి వస్తుంది.
1: Everyone is eligible.
0: కానీ ఎప్పుడు?
1: When?
0: నేనే ఆత్మ అనేటువంటి భావాన్ని దృఢపరచుకున్నప్పుడు నీకు లిబరేషన్ ఒక క్షణంలో వచ్చి చేస్తుంది.
1: When once you have deep conviction that you are the self Atma, you will attain liberation within fraction of a second easily.
0: Swami naalone unnadu.
1: Swami is within me.
0: Nene Swami.
1: I am Swami.
0: Think like that.
1: Think like that. Ruminate. Ponder over.
0: Kani nene Swami ani anukuntunte prayojanam ledu.
1: If you simply repeat verbally, I am Swami, it is of no use. It is useless if you think like that, it is a wavering mind.
0: I am God.
1: With a steady mind, contemplate, continuously meditate on this principle, I am Swami.
0: The
1: day when you have this steady-mindedness,
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: యు విల్ హ్యావ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ఇమోర్టల్ విచ్ ఇస్ నెక్టరైన్ విచ్ ఇస్ అన్పొల్యూటెడ్ విచ్ ఇస్ ఇమోర్టల్ దట్ ఎటర్నల్.
0: ఈ పొల్యూటెడ్ వచ్చేసేటట్టే అన్ని కూడా చెడిపోతాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ గెటింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పాయిల్డ్.
0: వాటర్ కూడాను ఈ పొల్యూషన్ వల్ల చెడిపోతాయి.
1: యు నో దట్ వాటర్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్.
0: ఈ వాటర్ కూడా నువ్వు పొల్యూషన్ చేయాలంటే దీన్ని తగినటువంటి ఒక ట్రీట్మెంట్ కావాలి.
1: వాటర్ పొల్యూషన్ హ్యాస్ అ సొల్యూషన్.
0: దీనికి ఎట్లా?
1: వాట్ ఈస్ ద సొల్యూషన్?
0: దానికి భగవత్ నామమే.
1: బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ విచ్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ వాటర్ పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్ తీసుకుంటే బాడీ చెడిపోతుంది.
1: వెన్ యూ డ్రింక్ పొల్యూటెడ్ వాటర్ ద బాడీ విల్ ఫాల్ సిక్.
0: కనుక బాడీని కూడా మనం కొంతవరకు కాపాడుకోవాల్సిందే.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు మెయింటైన్ అవర్ బాడీ ఇన్ హెల్దీ వే.
0: ఈ బాడీ నీకు ఎందుకోసం ఇచ్చారు భగవంతుడు?
1: వై గాడ్ హాస్ గిఫ్టెడ్ యూ దిస్ బాడీ?
0: తను తాను తెలుసుకుని కోసం ఇచ్చాడు.
1: బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు యూ టు నో యువర్ ట్రూ నేచర్.
0: కానీ అది నీవు మర్చిపోతున్నావు.
1: దిస్ పాయింట్ యు ఆర్ ఫర్గెటింగ్.
0: నీ మైండ్ అంతా కూడా బాడీ పైన పెడుతున్నావు.
1: యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ యువర్ మైండ్ ఆన్ ద బాడీ.
0: కానీ బాడీ ఏమిటి?
1: What is there in the body?
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the mind.
0: Don't follow the mind. Don't follow the body.
1: Don't follow the mind. Don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience. Follow the conscience.
0: అది మీరు నేర్చుకుంటే ఎంతైనా మీరు ధన్యులైపోతారు.
1: And once you follow your conscience, you'll be redeemed, you'll be liberated.
0: ఎవరేమి చెప్పేప్పటికీ నీవు దానికి చోటు ఇవ్వకూడదు.
1: పీపుల్ మే స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్, నెవర్ లిసన్ టు దాట్.
0: చిత్తశుద్ధి జ్ఞానసిద్ధి.
1: ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్, చిత్తశుద్ధి విల్ కన్ఫర్ జ్ఞానసిద్ధి, ది అక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
0: చిత్తం శుద్ధిగా ఉండేటప్పుడే జ్ఞానం కూడా మనకు శుద్ధిగా అందుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ, యుల్ హ్యావ్ విజ్డమ్.
0: ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్.
0: ప్యూరిటీగా పెట్టుకో.
1: Therefore, keep the mind pure.
0: ఎప్పుడు కూడా ఎలాంటి చెడ్డ భావాలు వచ్చినప్పటికీ మనీ నాట్ గుడ్ ఇట్ ఇస్ నాట్ మైండ్.
1: Whenever there is a chance of bad thoughts coming in, always feel this is not good for me. Brush it aside.
0: ఇవన్నీ కూడా నువ్వు నా సొత్తులు కాదు.
1: They don't belong to me.
0: ఇవన్నీ నా ప్రాపర్టీ కాదు.
1: These bad thoughts don't belong to me, not my property.
0: My property అనేటువంటి good thoughts, good ideas.
1: Good thoughts, good ideas constitute your property.
0: Love.
1: The love is the biggest property.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఆ విధమైనటువంటి ఇంట్లో నీవు నిలిచిపోతే బట్టే ఇక అన్ని కూడా మంచి కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ క్యారీ ఆన్ యువర్ లైఫ్ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ త్రూ అవుట్.
0: ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమందికో ఎన్ని భ్రమలో ఎన్ని భ్రమలో ఎన్ని భ్రాంతులో ఉన్నాయి.
1: సో మెనీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ బట్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గాట్ సో మెనీ ఇమాజినేషన్స్ హాల్యూసినేషన్స్.
0: మీరు పరిశుద్ధమైనటువంటి హృదయులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ ఎ ప్యూర్ మైండ్ బై గాడ్.
0: మీ నుంచి ఉన్నటువంటిది కూడా మీలో ప్యూర్ థాట్స్ ఏ ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ప్యూర్ థాట్స్ విత్ ఇన్ యువర్ మైండ్.
0: కానీ అప్పుడప్పుడు కొన్ని ఈ పొల్యూషన్ చేస్తుంటాయి.
1: హౌఎవర్ బికాస్ ఆఫ్ పొల్యూటెన్స్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్
0: కనుక దాన్ని వచ్చి చేరకుండా చూసుకోవాలి.
1: సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్
0: అదే మీ సాధన.
1: టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్ ఈజ్ ద ట్రూ స్పిరిచువల్ పాత్ సాధన.
0: నిజంగా సాధన అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ సాధన?
0: కూర్చొని ధ్యానం చేయటము జపం చేయటము ఇది కాదు ధ్యానం.
1: ధ్యాన మెడిటేషన్ డస్ నాట్ మీన్ రిపీటింగ్ ద నేమ్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎ టాలిస్మన్ జస్ట్ రొటేటింగ్ ద బీట్స్ దేర్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి అనుకున్నారు?
1: What do you think of meditation?
0: ఏదో నామాన్ని తచ్చుకుంటూ కూర్చోవటం మెడిటేషన్ అనుకున్నారు.
1: Do you think that chanting the names is meditation?
0: కాదు కాదు.
1: No.
0: నీలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని నువ్వు తలుచుకుంటూ రావాలి.
1: Meditation meant to think of that reality, the truth within you.
0: నీ ట్రూత్ నీవు తలుచుకుంటూ పోవాలి.
1: Think, meditate upon the, your own reality, truth within you.
0: నిజంగా మీకు చెప్పాలంటే మర్మము ఒక చిన్న విషయాలు చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్ ఇన్ ఎ సటిల్ వే, ఇన్ ఎ సింపుల్ ఈజీ వే.
0: 11 seconds మనసు నిలుపుకో.
1: హోల్డ్ ఆన్ కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ 11 seconds.
0: 11 seconds మీరు నిలుపుకుంటే ఆ 11 seconds లోపలే మీకు తప్ప రియలైజేషన్ వస్తుంది.
1: If you keep your mind steady in 11 seconds, you will attain liberation.
0: ఊరికి గడియారం తిరుగుతూ తిరుగుతూ పోతుంటే మెడిటేషన్ రాదు.
1: But if it goes on moving, rotating as in a wall clock, you will never attain liberation.
0: 11 seconds మీరు ఊరికి తచ్చుకుంటే చాలు.
1: It's enough if you keep it concentrated for 11 seconds.
0: 11 seconds కూడా మీరు తచ్చుకోవటం లేదు.
1: You are not able to concentrate one point attention for 11 seconds even.
0: ఈ 11 seconds లోపల ఎంతనో వస్తుంది. 11 lokalu కూడా వచ్చి చేరిపోతాయి.
1: Within these 11 seconds, you can experience all different worlds.
0: కనుక
1: therefore,
0: మీరు అనవసరమైనటువంటి యొక్క శ్రమలకు ఓర్చుకోకండి.
1: Don't strain yourself.
0: బాడీని చాలా శ్రమ పెడుతున్నారు.
1: You exert and strain yourself a lot.
0: మనీని కూడా చాలా వేస్ట్ చేస్తున్నారు.
1: And you are wasting money and time.
0: కనుక మనీ వేస్ట్ చేయకండి.
1: నెవర్ వేస్ట్ మనీ.
0: టైం వేస్ట్ చేయకండి.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైం ఈజ్ గాడ్.
1: టైం ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ టైం.
1: గాడ్ ఈజ్ టైం. కాన్సంట్రేట్ వన్ పాయింట్ అటెన్షన్ ఫర్ 11 seconds ఈవెన్.
0: ఈ 11 seconds లోపల ఎంతనో వస్తుంది. 11 lokalu అంతా కూడా వచ్చి చేరిపోతాయి.
1: Within these 11 seconds,

0: time is God.
1: God is time.
0: God is time.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుక మీరు టైం కూడా ఏమాత్రం వేస్ట్ చేయకండి.
0: నెవర్ వేస్ట్ టైం.
1: ఎప్పుడు కొంచెం టైం సిక్కినా మీకు అప్పుడు స్వామిని తచ్చుకోండి.
0: ఇఫ్ యూ ఫైండ్ సమ్ టైం, థింక్ ఇమీడియట్లీ ఆఫ్ భగవాన్.
1: అప్పుడు మీకు తప్పక నేను వస్తాను.
0: అండ్ దెన్ యూ విల్ ఫైండ్ భగవాన్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: మీకు కనిపిస్తాను, మీకు కనిపిస్తాను, మీకు కనిపిస్తాను.
0: Bhagavan assures that you will be able to see him in physical form if you concentrate deeply. Not only will you be able to see him, Bhagavan says that he will talk to you also. There are many, many devotees who say that Swami talked to me the other day.
1: Atani, meer avidhanga cheyandi, aa yokka namakanni meer buddhanga pettukondi, tappak meeku jayam jarugutundi.
0: If you strengthen this faith deeper and deeper, you will have these experiences.
1: Kani andaru chaala bhaktulu gane vacharu.
0: All are here as very good devotees.
1: Kani devotees e gani, devotion undi kani, devotion yokka gurtunu కనుక్కోవటం లేదు.
0: నో డౌట్ యు ఆర్ డివోటీస్, బట్ యూ షుడ్ నో ది కరెక్ట్ పాత్ ఆఫ్ డివోషన్.
1: డివోషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డివోషన్
1: అనేటువంటి దాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: దట్ ద ఫస్ట్ థింగ్ టు బి నోన్.
1: నమ్మకాన్ని పెట్టుకొని,
0: విత్ ఫెయిత్,
1: ఎక్కడ విశ్వాసమో,
0: వేర్ దేర్ ఇస్ ఫెయిత్,
1: అక్కడ లవ్ వస్తుంది.
0: దేర్ ఇస్ లవ్,
1: అక్కడనే నిజమైనటువంటి సత్యం వస్తుంది.
0: Where there is love, there is truth.
1: Ekka truth vastundo akade devam.
0: Where there is truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: Karuga adhe neeku devam ga untadi.
0: Truth is God. That's your God.
1: Karuga meeru ee vidhamainatundi shanti kosam, saukhyam kosam try cheyakandi.
0: Therefore don't strain yourself, exert yourself in the name of peace.
1: Karuga meeru anavasaranga gantala kurchoni కాడు నొప్పులు, నడుము నొప్పులు, చేతి నొప్పులు వచ్చి చాలా బాధపడుతున్నారు.
0: బట్ యు సిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ అవర్స్ అండ్ అవర్స్, ద రిజల్ట్ ఈజ్ ఓన్లీ జాయింట్ పెయిన్స్.
1: ఈ జాయింట్ పెయిన్స్ కూడా అవకాశం ఇవ్వబడింది.
0: భగవాన్ సేస్ డోంట్ హ్యావ్ దీస్ జాయింట్ పెయిన్స్ ఎనీ లాంగర్.
1: చాలా మంది డాక్టర్స్ అంతా వచ్చి ఇది రొమాటిక్ పెయిన్స్ అంటారు.
0: మెనీ డాక్టర్స్ సే దట్స్ ఆల్ రొమాటిక్ పెయిన్.
1: కాదు, రొమాటిక్ పెయిన్స్ కాదు.
0: ఇట్స్ నాట్ రొమాటిక్ పెయిన్.
1: దారి తప్పినటువంటి పెయిన్.
0: ఇట్ ఇస్ ద పెయిన్ బికాస్ ఆఫ్ అన్నెసరీ స్ట్రెయిన్.
1: దారి తప్పి 11 సెకండ్ కు దారి తప్పినారు.
0: బికాస్ యూ హావ్ ట్రెస్పాస్ ద టైమ్ లిమిట్ ఆఫ్ 11 సెకండ్స్.
1: కానీ మీరు ఆ టైం తప్పుకోకుండా ఉండండి, ఏ పెయిన్ కూడా రాదు.
0: ఇఫ్ యూ మెయింటైన్ టైమ్, యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ సచ్ పెయిన్.
1: అదే కాకుండా కాలకాలములకు సక్రమంగా భోజనం చేయండి.
0: మెయింటైన్ యువర్ డైటరీ హ్యాబిట్స్, హ్యావ్ యువర్ మీల్ ఎట్ ద రైట్ టైమ్.
1: కానీ దీంట్లో కొన్ని సూక్ష్మమైనటువంటి ఉన్నాయి.
0: దర్ ఆర్ మెనీ సటిల్ పాయింట్స్ రిగార్డింగ్ డైటరీ హ్యాబిట్స్.
1: కానీ డైట్ కూడాను కొంచెం మాంస భక్షణ, చేపలు ఇలాంటివంతా ఏమాత్రం తినకూడదు.
0: మీట్ ఈటింగ్, ఈటింగ్ ఫిష్, దే షుడ్ బి అబాండన్డ్, డ్రాప్డ్ ఇమీడియట్లీ.
1: కానీ ఈ ఫారినర్స్ అందరికీ కూడాను చాలా ఇది చాలా అభ్యాసం.
0: బట్ ఫారినర్స్ ఆర్ యూస్డ్ టు this non vegetarian.
1: Danivalla ekko cancer ginsu ivanni raavadaniki adhe kaaranam.
0: This non vegetarian food is responsible for so many ailments like cancer.
1: Karu danini meer poorthi manandi.
0: So discontinue this non vegetarian habit.
1: Inte kaadu,
0: not only this,
1: ఈ మీగడ అనేటువంటి చెల్లి మీగడ
2: చీజ్ స్వామి.
0: Then other point, cheese.
1: Aa cheese ante chaala ishtam madam.
0: Oh, you like cheese very much.
1: Aa cheese enta pothuntado anta meeku chaala balaheenam aipothuntadi.
0: The more and more cheese you consume, you eat, more weak you will be.
1: Kaga dani pai meeru pokandi.
0: So don't run after cheese any longer.
1: Milk kuda

0: తీసుకోకూడదు.
1: Don't take too much of milk.
0: Too much milk is it? Too much milk sara cheddadi.
1: Too much of milk is also bad.
0: Limit ga undala.
1: Everything should be under limits.
0: Milk entano neerandi poyare.
1: You should mix proper combination. It should be 50-50 milk and water.
0: Curd kuda ante.
1: So also curd.
0: Gatti unte chaala manchi curd antaru.
1: You think the curd is so hard, you say it's very good.
0: Gatti undakudu.
1: No, it shouldn't be so.
0: Adhi kocham neelagaane undala.
1: You have to dilute it with aqua water.
0: Kanuka manam food ni kuda control cheyali.
1: So you have to exercise control over food.
0: Daiva prarthanaku ఈ ఫుడ్ ని కూడా కంట్రోల్ చేయాలి.
1: Therefore for prayer the food has to be controlled to begin with.
0: ఫుడ్ ఈ డిసిప్లిన్ సరైనటువంటి రీతిగా పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా కూడా దర్శనం తక్షణమే అవుతుంది.
1: When once you have got the food regulation, observance of discipline, you'll suddenly experience the vision of God.
0: సంవత్సరాలు కూడా కానక్కర్లేదు.
1: You don't need to wait for years.
0: నెలలు కూడా కానక్కర్లేదు.
1: Not necessarily even months.
0: ఎప్పటికప్పటికే నిరంతరం ఆనందంగా ఉండొచ్చు.
1: You can be blissful continuously.
0: ఆనందం అనేటువంటిది దైవం యొక్క స్వరూపమే.
1: Bliss is God. Bliss is the form of God.
0: ఈ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం, పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగనతత్వం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం, విమలం చిరం, సర్వది సాక్షిభూతం.
1: God is bliss. That God bliss is unsullied, non-dual, permanent, eternal, nectarine. It has neither beginning nor an end, unpolluted.
0: నాకు బ్లిస్ కావాలి, ఆనందం కావాలి అనుకుంటాను.
1: Say, I want bliss.
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from can you get it?
0: నేను షాప్ నుంచి కొనేకే అవుతుందా?
1: Can you buy it in any shop?
0: లేకపోతే ఏ హోటల్ నుంచి కొంటుంది?
1: ఆర్ కెన్ యూ జస్ట్ ఈట్ ఇట్ అవైలబుల్ ఇన్ ఎనీ హోటల్?
0: ఆనందం తన నుంచినే రావాలి.
1: బ్లిస్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇట్ హ్యాస్ కమ్ అవుట్.
0: యూ బ్లిస్ ఫార్మ్,
1: యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: నీవు పుట్టినప్పుడే నవ్వుతూ వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ విత్ బ్లిస్ స్మైలింగ్.
0: కానీ తర్వాత ఈ ప్రపంచం యొక్క వాసనలు అంతా తగిలి తర్వాత నువ్వు ఏడుపు
1: ప్రారంభం. యూ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్.
0: కనుక నీ వరల్డ్ అటాచ్మెంట్ తగ్గించుకోవాలి.
1: కట్ షార్ట్, రిడ్యూస్ యువర్ అటాచ్మెంట్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మనం అనవసరంగా ఏర్పడిన అటాచ్మెంట్ పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఈ విధంగా పెట్టుకుని దేహాన్ని బలహీనం చేసుకుని
1: with too much of attachment you make yourself weak.
0: ఈ విచారం కూడా చాలా చెడ్డది.
1: అండ్ వరీ, టూ మెనీ థాట్స్ ఈజ్ ఆల్సో బ్యాడ్.
0: వరీ వరీ వరీ వరీ
1: వరీ వరీ ఫర్ ఎవ్రీథింగ్.
0: వరీ నుంచి కరీ.
1: అండ్ దెన్ వరీ, దెన్ యూ హ్యావ్ అదర్ ఫ్యాక్టర్ కరీ.
0: వరీ కరీ
1: వరీ కరీ.
0: ఈ వరీ కరీ రెండు వచ్చినప్పటికే హార్ట్ చాలా వీక్.
1: వరీ కరీ ఆర్ ది టూ ఫ్యాక్టర్స్ దట్ మేక్ ది హార్ట్.
0: కనుక అది కూడా బలహీనమైపోతుంది, వీక్ అవుతుంది.
1: హార్ట్ టర్న్స్ వీక్.
0: కనుక ఈ వరీ కరీని దూరం తీసుకోండి.
1: Therefore take care of this worry and curry.
0: ఇది వచ్చినా వచ్చింది పోతుంది, ఎట్ట వచ్చింది అట్టే పోతుంది, అంతేగాని నాకేం తప్పు లేదు అని అనుకో.
1: Every worry has come, yes, entered the feeling, this too will pass. It has come now, it is bound to go. Have that feeling.
0: కనుక వచ్చింది అంతా కూడా ఎప్పుడైనా పోతుంది.
1: All that comes is sure to vanish.
0: దేహాన్ని కూడా అంతే.
1: బాడీ ఇస్ దే.
0: కనుక మనము దేహాలతో ఎంతవరకు సంబంధమో అంతవరకే పెట్టుకోవాలి.
1: షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద బాడీ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ఒక లిమిట్ లో పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి అట్ సర్టెన్ లిమిట్స్.
0: అప్పుడే లేకపోతే ఈ దేహాలు కూడా చాలా చెడిపోతాయి.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దీస్ లిమిటేషన్స్ లిమిట్స్ ద బాడీ గెట్స్ స్పాయిల్డ్.
0: కనుక మీరు చాలా జాగ్రత్త. సాధన చేసేటువంటి వాడు, దైవాన్ని చూడాలనేటువంటి వాడు, దైవంతో మాట్లాడాలనేటువంటి వాడు, మీరు నేను చెప్పినట్టుగా వినండి. తప్పక మీరు దైవాన్ని చూస్తారు, దైవంతో మాట్లాడతారు.
1: దోస్ హూ వాంట్ టు సీ గాడ్, దోస్ వాంట్ ఎక్స్పీరియన్స్ గాడ్, Those who want to talk to God, Bhagavan is assuring us, if we follow His word, if we follow His teaching, if we follow the procedure given to us, you will experience God, we will experience Bhagavan in front of you.
0: కనుక భక్తి భక్తి అనిగా కేవలము పూజ చేయటము వృధా చేయటము జపా చేయటము ఇంత మాత్రమే కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ సింప్లీ యాక్ట్స్ ఆఫ్ చారిటీ ఆర్ రిపీటింగ్ హిస్ మ్యాచ్లెస్ నేమ్.
0: కానీ నిజమైనటువంటి ఒక భక్తి అనగా భగవంతుని పేద ప్రేమ చరించిన ప్రేమ.
1: డివోషన్ మీన్స్ అన్వేవరింగ్ స్టడీ కాన్స్టెంట్ లవ్ ఫర్ గాడ్.
0: భ్రమించని ప్రేమ ఉండకూడదు.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి స్టడీ, షుడ్ నెవర్ వేవర్.
0: భ్రమించకూడదు.
1: అండ్ ఇట్ షుడ్ నెవర్ చేంజ్.
0: ఆ ఒక ప్రేమ ప్రేమ అదే పెట్టుకోవాలి.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్.
0: అదే ఎప్పుడు స్థిరమైనటువంటిది.
1: అండ్ ఇట్ షుడ్ బి స్టడీ, ఇట్ ఇస్ పర్మనెంట్.
0: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: దేహమైనా వదులుతాం కానీ దాని యొక్క స్టడీని మొదలం.
1: In fact, anything may happen to the body, but nothing will happen to love within.
0: Love eppudu kodanu cherinchinatundi preminchinatundi adaru kaalatundi.
1: Therefore love remains as it is. It is changeless, it is eternal, it shall never waver.
0: Atti premanu meeru baddhanga pettukondi.
1: Therefore we should safeguard and maintain such love.
0: Appudu meeku tappaga ఈ దివ్యత్వం మీకు లభ్యం అవుతుంది.
1: దెన్ యూ విల్ ఈజీలీ అటైన్ డివినిటీ, ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కానీ ఈ లోకంతో మనం సంబంధం పెట్టుకోవడం చేత రాక్షసత్వం పెరిగిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ అవర్ అసోసియేషన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ అ స్కోప్ టు డెవలప్ డిమానిక్ క్వాలిటీస్.
0: డిమానిక్ క్వాలిటీనే కాదు, ఈ కామక్రోధం రెండు కూడాను పరమ ద్వేషుడు.
1: నాట్ ఓన్లీ ది డిమానిక్ క్వాలిటీస్ వీ ఆల్సో డెవలప్ evil traits such as anger, avarice, hatred, desire.
0: He rendu chara dveshadu.
1: And in fact, that worst of the enemies that we can ever have.
0: Eppudu premato premato premato undandi.
1: We should spend our time constantly with love.
0: Now undali.
1: And we should love and smile love.
0: Aa navutu unnappudu aa prema సహజంగా వస్తుంది.
1: దెన్ వన్స్ యూ లాఫ్ అండ్ స్మైల్ న్యాచురలీ ద లవ్ విద్ ఇన్ యూ మేనిఫెస్ట్ ఆటోమేటికలీ.
0: కానీ కొంతమంది మొహం చూస్తే చాలా క్యాస్టైర్ ఫేస్ మాదిరిగా.
1: బట్ ది ఫేసెస్ ఆఫ్ సమ్ పీపుల్ ఆర్ సో సీరియస్ లాంగ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండదా?
1: స్మైల్ స్మైల్ స్మైల్ ఆల్ ద వే.
0: దైవం ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాడు.
1: గాడ్ ఆల్వేస్ స్మైల్స్.
0: ఏ నిమిషము కూడా విచారమైనటువంటిదే పెట్టుకోడు.
1: గాడ్ ఈస్ నెవర్ సాడ్ అండ్ సీరియస్.
0: సాడ్ అని కానీ దుఃఖమని కానీ ఏమాత్రమూ లేదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సాడ్నెస్ సీరియస్నెస్ ఇన్ గాడ్ ఎట్ ఎనీ టైమ్.
0: ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాను.
1: గాడ్ ఆల్వేస్ స్మైల్స్ అండ్ స్మైల్స్.
0: కాబట్టి స్మైల్ ఉంటాం చేతనే నాకు ఎట్టి బాధలు ఉండవు.
1: Bhagavan smiles, smiles, so he has no pain, no suffering, whatever, any time.
0: Kaluka, nenu eppudu aarogyangane unnanu.
1: Bhagavan is healthy throughout, always.
0: Kaluka, nenu naaku visheyam evvaru baadapadaledu.
1: Don't worry about Bhagavan's health.
0: Nenu eppudu kudanu baaga untanu.
1: Bhagavan is perfect, healthy, every time.
0: చూసుకోవడానికి స్వామికి చాలా నొప్పిగా ఉందేమో అనుకుంటారు.
1: వీ మే ఫీల్ దట్ దేర్ ఇస్ సమ్ పెయిన్ దట్ స్వామి ఈజ్ ఎక్స్పీరియన్సింగ్.
0: నో పెయిన్.
1: స్వామి డిక్లేర్స్ దేర్ ఇస్ నో పెయిన్ అట్ ఆల్.
0: మీ యొక్క ప్రేమనే నా పెయిన్ అంతా కూడా పరిహారం చేస్తుంది.
1: భగవాన్ డిక్లేర్స్ యువర్ లవ్ will make Swami painless, totally free from pain.
0: Himmanu chuste chaalu entaro aanandam vachese.
1: The moment Bhagavan watches all of you, this vast assembly, Bhagavan is blissful in the supreme state of bliss.
0: Kanuka, meetani naaku pogusindi gaani naaku ee doctors tho kaadu.
1: Therefore, we can make Bhagavan free from the pain. Devotees only can do it and not doctors, never doctors.
0: నిజంగా ఈనాడు ఇంతమంది ఈ ప్రదేశాలకు చేరటము అనగాదేమి, ఇంతమంది ప్రేమకు నేను గురి అయినాను అనేటువంటి ఆనందమే నాకు ఎంతో పెద్ద ఆనందము.
1: భగవాన్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ సో మెనీ ఇన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్. దే హ్యావ్ బీన్ షేరింగ్ హిస్ లవ్. They love him. Swami loves you. That makes him very, very, very happy. If you are happy anywhere, Swami will be happy. Continue to be happy anywhere. Bhagavan, we find in him waves of happiness as he is watching you. That's what Swami says, I am more and more happy looking at you. This is your good fortune, your good luck, because you have earned this fortune.
0: Churi vachini varanta gurunu chala bhaktiga premato vachcharu.
1: All those who have assembled here, they have come here full of devotion. You are all pious and devotees. There is no greater, higher medicine beyond love, other than love. Your love is the curative medicine for Bhagavan.
0: It is a powerful medicine.
1: Your love is the most powerful medicine.
0: నా ప్రేమ మీకందరికి పవర్ఫుల్ మెడిసిన్.
1: అండ్ భగవాన్ లవ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ దట్ ఆల్ ఆఫ్ అస్ నీడ్.
0: మీరు నిరంతరము హ్యాపీగా పీస్ఫుల్ గా మీరు ఉండండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి హ్యాపీ, భగవాన్ వాంట్స్ యూ టు బి పీస్ఫుల్.
0: పీస్ఫుల్ గా ఉండి ఇది హ్యాపీగా కుటుంబంలో అన్యోన్యతగా ఆనందంగా జీవించండి.
1: బీ పీస్ఫుల్, బీ హ్యాపీ, లివ్ ఇన్ హార్మనీ యాజ్ యు లివ్ ఇన్ యువర్ ఫ్యామిలీ.
0: ఇంతేకాకుండా మీరు ఏ విధమైనటువంటి చిన్న చిన్న బాధలకు కూడా మీరు దొంగిపోకండి.
1: డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీ సింపుల్ ప్రాబ్లం, ఫర్ ఎనీ సింపుల్ ప్రాబ్లం.
0: ఏ దీనికి మీరు వచ్చి చోటు ఇవ్వకండి.
1: Don't give scope for any such sort of weakness.
0: బాధలకు జబ్బొచ్చినా పిల్లలకు జబ్బొచ్చినా ఎవరికొచ్చినా కానీ మీరు ఏ మాత్రం బాధపడకండి.
1: Wife may fall sick, children may fall sick, but don't get disturbed, perturbed by that.
0: తప్పక మీరందరికీ బాగుపడి నేటి నుంచి మీరు ఇంటికి పోతాని చాలా సుఖంగా శాంతిగా సంతోషంగా జీవించండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ such that by the time you return, go back home, you will be happy, peaceful, blissful, healthy.

Святые жлаки и животворящие твои.

عبد ولي من